ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 30 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 21 తేదీ సోమవారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం మ్యాన్ 103.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. శుభోదయం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతాన్ని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు, ఇప్పుడు వినండి.
1: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
2: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
1: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి,
2: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో రక్షణ రంగ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్తు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Now I am building a new capital, that is Amaravati again. I am totally confident Amaravati will be the future model of city. If Amaravati can demonstrate this at scale, if every growing Indian city can demonstrate this at scale, we can create a new model of urbanization for the world. Development must continue, but the definition of development must change. Environmental friendly and also best ecosystem.
0: తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్వేదిగా ఆయన స్పందిస్తూ, రాష్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గుండెశెట్టిపల్లి వద్ద నిర్వహించే హంద్రీ నివాజలహరతి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,560 మందికి 19,98 కోట్ల రూపాయలను ఆర్థిక సాయాన్ని అందించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయనిధి వారు సహాయం చేస్తున్నారు. కొండేపు నిలకొని ఇవాళ 333 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2,600 మందికి నియోజకవర్గంలో 20 కోట్ల పైచిలకు ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆనందదాయక ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం వాళ్ళు సంజీవని ప్రాజెక్టు కూడా తీసుకురాబోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని

0: సద్వినియోగపరచుగా కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయించినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
1: మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు యువకులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి

0: శివాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మగారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3.79 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి విద్యేశ్వరం మంచినీటి పథకానికి పనులు ప్రారంభించామని మంత్రి వివరిస్తూ,
2: మన పాలకొల్లు పట్టణానికి మంచినీటి కోసం శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు విజయేశ్వరం నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పనులు ప్రారంభించాం. మళ్లీ మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్లీ రాజమండ్రి ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ గా మీకు మళ్లీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రోడ్స్ డ్రైన్స్ 3.79 కోట్ల గ్రాంట్ లో 10 కోట్ల రూపాయలు తెస్తా ఉన్నాం.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల నరాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు నిన్న దర్శనమిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి అందిస్తారు.
3: ఆరో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడా వీధులు భక్తి పారవస్యంతో మారుమోగాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగర పరిశుభ్రత లక్ష్యంగా ప్రతి డివిజన్కు ఒక చెత్త సేకరణ రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మై భారత్ యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మై భారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2.10 కోట్ల అంచనా వేయంతో నిర్మించనున్న బీటీ రహదారికి రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఓటగోరు రోడ్డు నుంచి ఎర్రగుంట మీదుగా తిరుమల దేవరపల్లి వరకు ఈ రహదారిని నిర్మించనున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది.

పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గుజరాడ అప్పారో జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రసార విశేషాలు. ఇందులో భాగంగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో అసహాయ అభినవ రూపకం ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 9:30 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు.

10:12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00-5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని ప్రసారం అవుతుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:30 మనోరంజని. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ 8:00 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:20 మధుర గీతాలు ప్రసారం అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం.
1: మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ది, సంక్షేమం, పరిపాలన, విద్య, వ్యవసాయం, పట్టణ మౌలిక వసతులు, పోలీసు, సామాజిక రంగాలకు సంబంధించి పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా సమగ్ర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ స్నేహ శబరీష్ వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్షలు నిర్వహించారు. గృహ నిర్మాణం, రెవెన్యూ తదితర అంశాలపై అధికారులతో సమాపేశాలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. వరంగల్, హన్మకొండ నియోజకవర్గాల్లో ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించి ఇస్తామని రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కొన్ని జిల్లాలు, మండలాల్లో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులను మందలించినట్లు తెలిపారు. దేశంలో మరే రాష్టంలో లేని విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. గ్రామ స్థాయిలో భూ సర్వే సందర్భంగా ఎదురయ్యే సమస్యలపై సర్వేయర్లు, తహసీల్దార్లతో చర్చించినట్లు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వరంగల్ జిల్లా రాష్టంలో మొదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. 22A జాబితాలో అర్హత కలిగిన భూములు ఉంటే వాటిని పరిశీలించి జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువతకు పోలీసు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించే దిశగా మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షల శిక్షణా శిబిరాన్ని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 67,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని, వచ్చే మార్చి నాటికి 100,000 ఉద్యోగాలను భర్తీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణపై రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి సారించింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో భూములు, సర్వీస్ అంశాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన హక్కులు, రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పదోన్నతుల్లో రోస్టర్ రిజర్వేషన్లను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సంబంధిత కార్యక్రమాలకు తహసీల్దార్లు, ఎస్ఐలు, ఇతర శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు పంటల సాగుపై అధికారులు, ప్రజాప్రతినిధులు పలు సూచనలు చేశారు. రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ తో కలిసి లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు. కూరగాయలు, పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుతో పాటు గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలని కోరారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు, ప్రతి వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలమట్టాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్దికి కూడా చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 60 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారులు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మురుగు కాల్వల సౌకర్యం కల్పించడంతో పాటు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో బంధం చెరువును మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ది చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అభివృద్ది పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరీష్ అన్నారు.

0: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో పోలీసులు ఆధ్వర్యంలో మన ఊరు మన బాధ్యత పేరుతో 2K రన్ ఫర్ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలు కళాశాలలకు చెందిన 1000 మందికి పైగా విద్యార్థులు యువతీ యువకులు పాల్గొన్నారు.
1: మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎస్ పురుషోత్తం. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్య శాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ప్రసంగిస్తూ వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్టపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత ఆరోగ్యం జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయని అన్నారు. జీవ వైవిధ్య నష్టం నీటి కొరత భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్టపతి చెప్పారు.
3: विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं, ये क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है. इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है.
2: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కామన్ సర్వీస్ సెంటర్లు గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ రాష్టంలోని న్యాయ సంస్థలు ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు ఉత్పత్తులు పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వార్తలు వింటున్నారు.

మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్దక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్ నషాముక్త్ యువ అనే అంశంపై సీబీఎస్ఈ నిన్న ఒక టాకథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సీబీఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సీబీఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలు నిన్న స్వదేశీ యుద్ద విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా JASDF యుద్ద విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలావెనిల్ వళరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలావెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచికా తరియల్ తన 3వ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో తరియల్ సింగపూర్కు చెందిన టియో హుయ్ యూన్తో తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకేర్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గొరలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం అయోధ్యలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం, అభివృద్ది, ప్రపంచ పటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ది శకానికి సాక్ష్యంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక, మతపరమైన వైభవాన్ని పునరుద్దరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం, సనాతన సంస్కృతి అభివృద్దికి ప్రతీకగా ప్రపంచ వేదికపై క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియాలోని తమ మిషన్ కోసం అమెరికా ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తైఫ్, యాన్బు నగరాలకు చేసే అన్ని అధికారిక, వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది.

0: పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో అసహాయ అభినవ రూపకం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ముఖాన మొటిమల
4: సైబాన్,
3: గజ్జా బొబ్బలా
4: సైబాన్,
3: నడుగుల తామరా
4: సైబాన్,
3: బురద పుల్లా
4: సైబాన్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
7: చిక్కుకుంది.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: నూటిలో ఒక్క మాట వినండా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
11: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
0: ఇప్పుడు వినండి అసహాయ అభినవ రూపకం.
12: ఆకాశవాణి అసహాయ అభినవ రూపకం. రచన నిర్వహణ శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు. సంగీతం శ్రీ బరిజేపల్లి రామకృష్ణ శాస్త్రి. సహకారం శ్రీమతి ఎం కృష్ణకుమారి, శ్రీ జిఎం రాధాకృష్ణ. సాంకేతిక సహాయం శ్రీ వి సీతారామారావు. అసహాయ అభినవ రూపకం.
13: అయ్యా అయ్యా, నేను బల్లోకి వెళ్తానయ్యా. అయ్యా అయ్యా, నేను చదువుకుంటానయ్యా, బల్లోకి వెళ్తానయ్యా.
14: మనకి ఎందుకు అమ్మ చదువు?
13: అయ్యా నేను బల్లోకి రేపు నుంచి నేను బల్లోకి వెళ్తానయ్యా. అయ్యా
14: మట్టి పిసుక్కునేవాళ్ళం, మనకెందుకమ్మా చదువు, వద్దని నాకు మాని వెళ్తాయి.
13: అయ్యా నా మాటినయ్యా, రేపు నుంచి
14: వద్దంటుంటే నీకు కాదా, పని చేసుకునేవాళ్ళం, నాలుగు రాళ్ళు తెచ్చుకోక చదువు ఎందుకమ్మా చదువు.
13: అయ్యా నేను బళ్ళోకి వెళ్తానయ్యా.
14: నోరమయ్యేలా
13: అయ్యా, అయ్యో చదువు
14: వద్దమాత్రమయ్యా.
13: అయ్యా అయ్యా అయ్యా అయ్యా.

0: నీడై నన్ను ఆలించి పాలించిన ఆ తరంగాలు. ఆ తరంగాలే ఇప్పుడు నాకు గాయం చేసి నన్ను వెక్కిరించే ఇనుప వాకిళ్ళు.
1: అలా వద్దు తల్లి, మన ఇంట వంట లేదమ్మా. మీ తాతగారు అలా చెయ్యలేదు, మీ అమ్మ అలా చెయ్యలేదు. వద్దు తల్లి.
0: ఒకనాడు నాకు ఊపిరినిచ్చి సేద దీర్చి నాకు బాసటగా నిలిచిన చేతులు, నన్ను ఆదరించిన ఆ ధ్వనులు,

ఆ ధ్వనులు ఇప్పుడు మాటల బాకులు, ఒత్తిళ్ల మరమేకులు.

అయ్య మాట వినాల, అమ్మ మాట వినాల, నాకు చదువునేది కదా, అందుకే కూలీకి పోవాలా. ఎల్లనంటే గడిసేదట్టా, అంతా ఇట్టం. నా బాధలన్నీ నాకే ఎరుక, ఎవరికి చెప్పుకోను, నా మనస్సుకి తప్ప. దానికి మాత్రం గుంతేది నేనెట్ట మూలిగితే అట్టాగే మూలుగుతుంది నా మనసు. నా బుగ్గ మీద కన్నీళ్ళు ఆరనే ఆరం, ఈ సూర్యులో పొగ పోనే పోతా పొగ.

చదివి మాత్రం ఏం ప్రయోజనం, ఉద్యోగం చేయనివ్వరు. రంగుల కళలు కోసుకుంటూ జీవితాంతం కొనుక్కు తీయాల్సిందే. పెదవి విప్పి చెప్పటానికి ఎవరున్నారు? అద్దం తప్ప. అద్దంలో నా ప్రతిబింబం నన్నే వెక్కిరిస్తుంది, నా కనులు నన్నే పలకరిస్తాయి, బీదగా జాలిగా పలకరిస్తాయి. ఎంత జాలి కాదా.

నాకు ఆస్తి ఉంది, చదువు ఉంది, అందము ఉంది. అమ్మ, నాన్న, అన్న అందరూ నన్ను జాగ్రత్తగా చూస్తారు. పంజరంలో పిట్టకి ఆహారం పెట్టినట్టు నాకు అన్నీ ఇచ్చారు. కానీ నా బుద్ధికి తెలుసు నాకేమి తక్కువ. నేను అన్నతో సమానం కాను, తమ్ముడితోనూ సమానం కాను. ఎందుకంటే ఎవరు చెప్తారు, నాకే లీలగా తెలుసు, నా ఆలోచనలకి తెలుసు. తెలియడం ఎంత భరించరానిదో కదా. ఓ, భరించలేం కదా, అయినా తప్పదు.

0: No. Ramesh is no good. He's poor.
1: Pradeep?
0: Yes. కానీ అతనికి కొంచెం కరమేమో. ఐ మస్ట్ వాచ్ హిమ్. శశికి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్లో నేనే ఉన్నాను.
2: నన్ను వదిలేయ్.

0: తెలియదు నానా.
1: ఎందుకు వచ్చావు తల్లి?
0: నానా నానా,
1: నువ్వు లోపలికి రావద్దు, వెళ్ళిపో తల్లి.
0: నానా, నాకు నాకేమీ తెలియదు నాన్నా, నా తప్పేమీ లేదు నాన్నా.
1: వద్దమ్మా, ఆ చీకటిలోనే కలిసిపోలేకపోయావా తల్లి?
2: నా అనంత జ

లరాశిలో ఎంతమంది అసహాయులు ఐక్యమయ్యారు, ఎందుకిలా కలిసిపోతున్నారు? ఎవ్వరు నాతోటి ఒక్క మాట కూడా అనరు. ఆమె నాలో ఏకమై నాలో కలిసిపోయినప్పుడు, ఆమె కన్నీళ్లు నాలో కలిసిపోయినప్పుడు పెళ్లి కాని పిల్ల ఎందుకు నా ఒళ్ళో చేరిందో ఎవరికి తెలుసు? ఆమెకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఏం చేయను, ఆపలేని. ఏం చేయగలను, ఎవరికి చెప్పగలను? నా గుండెల్లో దాచుకోవడం తప్ప ఏం చేయలేను.

0: ఇంకా ఈ అన్నాళ్ళు ఈ జీవితం. కట్టుకున్నాడు మారు మనవి చేసుకుంటే నాకు ఏటి దిక్కు? ఎలా బతకాల? ఎలా గడుతుంది?
1: భక్తే దైవం, భక్తే నీ ఆరవ ప్రాణం, అతనితోనే నీ జీవితం.
2: పంచపశుభ్యో విష్ణుత్వాన్ వేతు, సద్ృతుభ్యో విష్ణుత్వాన్ వేతు, సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుత్వాన్ వేతు.
3: కలిసి అన్న సమస్య కలగాలని, రెండు అడుగులు నడవడం వల్ల మనకి శక్తి లభించాలని, మూడు అడుగులు నడవడం వల్ల ఉభయలు కలిసి వ్రతాలు ఆచరించాలని, నాలుగు అడుగులు నడవడం వల్ల పశుసంపద వృద్ధి పొందాలని, ఐదు అడుగులు నడవడం వల్ల ధనం కలగాలని, ఆరు అడుగులు నడవడం వల్ల ఆరు ఋతువులో కలిగినటువంటి ఆ శీత వాతోష్ణాలన్నీ కూడా సమమైన భావంతో అనుభవించేటువంటి శక్తి ప్రసాదించమని, ఏడడుగులు కలిసి నడవడం వల్ల అగ్నిహోత్రాలు చేస్తూ దేవతా యజ్ఞయాగాది కార్యాలు చేస్తూ మనం సుఖించాలని, మనం ఏడడుగులు నడిచాం గనక మనం మిత్రులమయ్యామని, ఆ మిత్రత్వం చిరకాలంగా వర్తిల్లుతూ ఉండాలని ఈ మంత్రంలో ఉండేటువంటి విశేషమైన భావన.
0: ఆ బాసలేవైనా కలిసి నడిపించే ఆ ధర్మం
4: భావం ఇది వాడిన కుసుమ

0: ఆరాధాన్ని మొగుడు పోషించాలి, లేకపోతే ఎలా బతుకుతుంది పాపం?
1: అన్నీ ఉన్నాయనుకోవడం ఎంత భ్రమ. కోరిన వరుడు, డబ్బు, ఏవి శాశ్వతం కాలేకపోయాయి. వెనకటి కాలం సంఖ్యలతో నా రక్తనాళాలు ఊపిరి తెగిపోవడం లేదు. పాతకాలపు సంఖ్యలతో నన్నెలా బాధిస్తున్నారో, ఎలా అడకత్తెరలో నొక్కుతున్నారో అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. కానీ
2: నూట ఇరవై

0: 28వ సెక్షన్ ప్రకారం ఈ సుభద్రకు ఈ సుబ్బయ్య ఆదాయంలో 5వ వంతు అంటే 300 రూపాయలు మనోవర్తి క్రింద సుబ్బయ్య ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తూ ఉంది.
1: అయ్యా, 3 సంవత్సరాలు అయ్యింది, సొమ్మి ఇప్పించండి అయ్యా. నాకు గడవక చాలా ఇబ్బందిగా ఉంది. లేదా మోసం చేసిన ఆయన జైల్లో అయినా పెట్టించండి, ఆయన ఆస్తినా ఎలా వేయించి నా డబ్బు నాకు ఇప్పించండి. చాలా కష్టపడుతున్నాను.
2: సాగుతుందనుకుంటారు

0: ఏడు పాపం, నువ్వు అప్పుడే పిల్లల్ని కంటావు, నాకు ఇష్టం లేదు. ఆస్పత్రికి వెళ్తున్నావు.
1: డాక్టర్ టెస్ట్ చేసి ఆడపిల్లని చెప్పాక మీకు వచ్చిన ఐడియా కదూ?
0: టు బి ఫ్రాంక్, అవును.
1: ఏమండి, ఏ పిల్లైతేనేవండి, నా మాట వినండి.
0: ఎక్కువ మాట్లాడుకో.
1: ఏమండి,

0: ఇదంతా దగా అంటే చాలదు, అన్యాయం అంటే సరిపోదు. ఆడది ఇంకా వస్తువేనా? ఇలా దీనంగా బతకాల్సిందేనా?
1: ఎస్ మిస్ లత, కూర్చోండి. కాన్ఫిడెన్షియల్ లెటర్స్ ఉన్నాయి, కొన్ని ఫినిష్ చేయాలి. ఇవాళ డిస్పాచ్ కావాలి.
0: ఓకే సార్.
1: లత, నీ కళ్ళు ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నావు. నిన్నే మిస్ లత.
0: సార్,
1: నిన్ను చూస్తూ ఉంటే మిస్ లత.
0: సారీ సార్, సారీ సార్, నేను వెళ్ళిపోతాను. ఎంత లోకువా, ఏమో మనం గురించి ఏం చెప్తాను.

అన్నింటినీ శుభ్రం చేస్తానని పేరు. నాలో ఎన్ని జ్వాలలు ఎందుకున్నాయో తెలియదు. ఒకళ్ళ ఇద్దర వేలు వేలు వేల కొద్దీ అసహాయలు అమాయకులు తమ బాధల నుండి ముక్తి పొందడానికి నన్ను చేరుతున్నారే అని నాలో నేను కుమిలిపోతూ ఉన్నాను. నాలో ఒక్కసారి మంచు కురిసి నా జ్వాలలు ఆరిపోతే ఎంత బాగుండను.

0: ఆమె విధవ, జీవితానికి
1: పతితో తప్ప స్త్రీకి జీవితం వేరే లేదా? ఉంది. ఆమె సంపూర్ణ సంస్కారానికి ఆవిడ జీవించాలి. మంటల్లో పడకుండా పశువులను సైతం రక్షిస్తారే, అలాంటిది భర్త మరణిస్తే అతని భార్యను ఎందుకు తితిమీదికి తోస్తారు? ఇంతకంటే అమానుషం ఉందా? ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉందా?
2: ఉందా?

ఎన్ని బాధలు పడ్డాను.

ఏమని చెప్పను. ఎందుకు ఇలా ఉన్నానో.

పిల్లలు చెప్పినట్టు చేశానే, బతుకంతా వాళ్ళ సేవలోనే గడిపానే. అయినా నన్ను సరిగ్గా చూడరే ఎందుచేత నా

రంగమ్మా, హాల్లో లైట్ వేయి. వెళ్ళిపోయినట్టుంది. ఇంట్లో ఒక్కరూ లేరు, అందరూ షికార్లకి వెళ్ళిపోయారు. ప్రదీప్ అర్ధరాత్రి కానీ రాడు. కొడుకన్న మాటే కానీ కుమారు కూడా అంతే. కోడల్ని చూస్తే జాలేస్తుంది. ఏమిటో ఈ లోకం, ఎవరికి చెప్పగలం? ఇక కుమార్ కోడల్ని తీసుకురాడా? ఈ వయసులో నాకేమిటి క్షోభ? ఊరి ఆసరా లేకపోతే బతకన్నా నేనేమైపోతాను? నాకు ఎవరు దారి?

చూసినా ఎదురు చూసినా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూసినా ఏమీ లేదా.

一女的。కలలు కని కళ్ళు కాయలు చేసుకొని పరితపించిన ఏమీ మారదా, ఇంకేమీ మారదా.

ఆలోచించిన, అన్నీ పణం పెట్టి ప్రయత్నించిన ఇంతేనా, ఇలా సాగిపోవలసిందేనా?

ఇంతేనా ఇంతేనా? ఏమి గీత, ఏమి మారదా? ఇంతేనా ఇంతేనా?

0: అసహాయ అభినవ రూపకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, సంగీతం శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి, సహకారం శ్రీమతి ఎం కృష్ణకుమారి, శ్రీ జిఎం రాధాకృష్ణ, సాంకేతిక సహాయం శ్రీ వి సీతారామారావు, సంగీత సహకారం కె శేషులత, ఎస్పి సీతారాం, బిహెచ్ కనకదుర్గాంబ, జి జానకి, ఐవిఎస్ యామిని, జి జయదేవ్. ఇందులో పాల్గొన్నవారు శ్రీతులు నండూరి సుబ్బారావు, పేరి కామేశ్వరరావు, కె సంజీవరావు, ఎం రామకృష్ణ, శ్రీమతి ఝాన్సీ కెవి కుమారి, ఏ శారద.
1: ఇంతవరకు మీరు అసహాయ అభినవ రూపకం విన్నారు. ఇప్పుడు వినండి.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్.

0: అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఇప్పుడు సినీ గీతం విన్నాం. డమరుకం ఏ చిత్రం కోసం?

మరో చరిత్ర. ఈ చిత్రం కోసం ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో వాణి జయరామ్ ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం వినండి. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం.

0: ఇప్పుడు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో తర్వాత వినండి.

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: और बहुत गुस्से से बोली,
1: हाय, ये क्या शरारत! तुमने यहाँ आने की कैसे हिम्मत की? ये मेरा घर है, भाग जाओ।
0: चूहे इस आवाज से ऐसे सहमे कि जिसका जिधर मुंह उठा गिरता पड़ता बुरी तरह भागा।
2: पढ़िए और समझिए।
0: कान लगाना,
2: ध्यान देना।
0: रक्कास,
2: नाचने वाला।
0: ताब,
2: ताकत, बर्दाश्त।
0: हिंसा,
2: नंबर, अदद। इन सवालों के जवाब दीजिए। सवाल नंबर एक,
0: भाई मट्टू खेलते खेलते कहां पहुंचे?
2: सवाल नंबर दो,
0: घड़ी की आवाज कैसी थी?
2: सवाल नंबर तीन,
0: घड़ी के किस हिस्से को मट्टू ने झूला बनाया था?
2: सवाल नंबर चार,
0: चट्टू, टिल्लू, खिल्लू और मट्टू डर कर क्यों भागे?
3: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो उमंग की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
4: उमंग, उमंग, उमंग, उमंग।
5: इंतवरकु मेरु NCERT वारी प्रायोजित कार्यक्रमं विन्नारु। इप्पुडु विनंडि।
6: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
7: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
6: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
7: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
6: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
7: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
6: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక FM రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
7: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. వినండి సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవి.

0: గోవింద గోవింద. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ బబుర్ధృత శంఖ చక్ర అని సూర్యనారాయణమూర్తిని సూర్యప్రభావాహనంలో దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మను ప్రార్థన చేసుకుంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన ఈ తిరుమల క్షేత్రంలో మహిమాన్వితమైన శ్రీవారి ప్రధాన బ్రహ్మోత్సవాలలో 7వ రోజు సూర్యప్రభావాహనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చెప్పుకోవడం కోసం మనం అందరం సమావేశమవుతూ ఉన్నాం. సూర్యుడు అన్నేసరికల్లా ఆరోగ్యప్రదాత, లేక రోగాన్ని పోగొట్టేవాడు, సంపదలను ఇచ్చేవాడు, అధికారాన్ని ఇచ్చేవాడు అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఆరోగ్యం అంటే ఏమిటి అంటే రోగం లేకపోవడం అని అనుకోవచ్చు. రోగం దేనివల్ల పుడుతుంది అంటే పాపము వల్ల పుడుతుంది. ఎన్నో జన్మలలో చేసినటువంటి పాప ప్రభావం వల్ల ఈ జన్మలో మనం రోగాలను, ఆ రోగాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ రోగం పూర్తిగా నయమవ్వాలి అంటే ఆ పాపములు పోవాలి. పాపములు పోవాలి అంటే ఏం చేయాలి? పాపములు పోగొట్టేవాడు ఎవరు అన్నట్లయితే ఆయనే తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి. భగవంతుడికి పేర్లు తల్లిదండ్రులు పెట్టలేదు. వాళ్ళ యొక్క అసాధారణమైన చర్యను దృష్టిలో పెట్టుకుని మనమే ఆయన ఆ విధంగా సంబోధిస్తూ ఉంటాం. మన యొక్క పాపాలను పోగొట్టేవాడు కనుక వేంకటతి ఇది వేంకట అంటారు. అలా మన యొక్క పాపాలను పోగొట్టి మన యొక్క ఆ రోగాలను, ఆ పాప ప్రభావం వల్ల వచ్చేటువంటి రోగాలను పోగొట్టి మనకు సుఖాన్ని సుఖాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన వెంకటనాయక అని పిలుస్తున్నాడు. తన యొక్క ఈ తత్వాన్ని తెలియజేయడం కోసమే ఈనాడు సూర్యప్రభావాహనంలో ఆయన మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఏ వాహనం తక్కువది కాదు, ఏ వాహనానికి ఆ వాహనమే గొప్పది. మనం వెనకడికి చెప్పుకున్నాం భాగవతంలో భూషణాయుధలింగాఖ్యాహ ధత్తే శక్తిస్వమాయ అని ఒక మాట ఉంది. పరమాత్మను మోయగలిగినవి, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగినవి, పరమాత్మ మీద ఉండగలిగినవి పరమాత్మ తప్ప మరొకటి కాదు. మనకంటే గొప్పది కదా మన మెళ్ళో ఉంటుంది, మనకంటే బరువైనదే కదా మనను మోస్తుంది. ఈ విధంగా పరమాత్మను మోయగలిగినవి పరమాత్మ స్వరూపమే, అవి వేదస్వరూపములే. ఆ వేదములు గరుత్మంతుడు ఎలాగో సూర్యుడు కూడా వేదస్వరూపుడే. దీంట్లో విప్రతిపత్తే లేదు, సందేహమే లేదు. కనుకనే ఆయనకు సూర్య అని పేరు. సూర్య అంటే సుష్ఠు ఈరయతి ఇది సూర్య, మంచిగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు అని అర్థం. మానవ అభ్యున్నతికి లేక పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివి సక్రమంగా ఉన్నట్లయితే, ఆ తెలివి అనుగుణంగా తను వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, శారీరక శ్రమ చేస్తూ ఉన్నట్లయితే అతను అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. తెలివితో పాటు ప్రయత్నం కూడా ఉండాలి, అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. ఆ తెలివి లేకపోతే, లేక ఆ తెలివి దుర్మార్గంగా ఉన్నట్లయితే, దుర్మార్గానుగుణమైన చర్యలు ఉన్నట్లయితే అతనే పతనానికి పోతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. వెలిసి అభ్యున్నతికి పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివే సక్రమంగా ఉండాలి అంటే అక్కడ భగవంతుడు తప్ప మరొక మార్గం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మత్తస్మృతి జ్ఞానమపోహనంచ, నా యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆ తెలుసుకున్నది గుర్తు వస్తుంది. నా యొక్క అనుగ్రహం లేకపోతే తెలివి రాదు, ఒకవేళ వెనకడికి ఉన్నది గుర్తుకు రాదు, కాబట్టి నన్ను ఆశ్రయించడం తప్ప మీరు చేయగలిగింది లేదు అని కూడా చెప్పాడు. ఆయన శరణాగతిని పొందండి అని కూడా చెప్పాడు. కాబట్టి మన యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపజేయాలి అన్నట్లయితే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొకటి లేదు. కనుకనే ఎందరో మహర్షులు అందరూ కూడా సూర్యుణ్ణి ఉపాసన చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్ మహావిష్ణు యొక్క నాభికమలం నుంచి ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఆయనకేమీ కనిపించడం లేదు, తాను కూర్చున్న పద్మం తప్ప. ఆ పద్మం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఒక మాట వినింది, తపస్సు చెయ్యి అనే మాట వినిపించింది. తప అనే మాట వినిపించింది. ఈ అక్షరాలని తిప్పి చెప్తే పత అని వస్తుంది, పడిపో అని. తప అంటే అభ్యున్నతికి వెళ్ళు అని. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరైతే నా యొక్క బుద్ధులను సక్రమంగా ప్రచోదింపచేస్తూ ఉన్నాడో అతనికి నమస్కారము అని ఒక మంత్రాన్ని ఆయన ధ్యానం చేశాడు. ఇదే గాయత్రీ జపం, ఇదే సూర్యోపాసన. ఇటువంటి సూర్యోపాసన మానవులందరూ చేయవలసిందే కాదు, జీవులందరూ చేయవలసిందే. దేవతలు చేస్తున్నారు, మనుష్యులు చేయాలి, రాక్షసులు చేశారు. ఎవరైతే సక్రమంగా చేశారో వాళ్ళు అభ్యున్నతిని పొందారు. ప్రహ్లాదుడు సక్రమంగా రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా సక్రమంగా బుద్ధులను ప్రచోదింపచేయించుకున్నాడు. అతని యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపాయి, బుద్ధులు సక్రమంగా ఉన్నాయి, తద్వారా అతని చర్యలు సక్రమంగా ఉన్నాయి, తద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. తారకాసురుడు మొదట్లో సక్రమంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క బుద్ధులను పెడదారిన పెట్టించాడు, కాబట్టి అతను రాక్షసుడయ్యాడు, అతన్ని సంహరించవలసి వచ్చింది. ఈ విధంగా అందరూ కూడా సూర్యోపాసన చేయాలి. ఇక్కడ లింగ వ్యత్యాసం కానీ వర్ణ వ్యత్యాసం కానీ ఏమీ లేవు, అందరికీ కూడా సూర్యోపాసన మన సనాతన ధర్మం సనాతన ధర్మం చెప్పింది. అందులో భాగంగా కొంతమందికి మంత్రపూర్వకంగా చేయమనుంది, కొంతమందికి శ్లోకరూపకంగా చేయమనుంది. ఎవరైతే సూర్యుణ్ణి ఉపాసన చేస్తారో ఆ సూర్యనారాయణ స్వరూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మను ఉపాసిస్తారో, వెంకటరమణ స్వామిని ఆశ్రయిస్తారో, వారికి సద్బుద్ధులు ఉంటాయి. అటువంటి సద్బుద్ధిని ఆయన మనకి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ మరిన్ని విషయాలను మనం కోగంటి రామానుజాచార్యుల వారి ద్వారా తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు స్వామి. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. చక్కనైనటువంటి ఏడు గుర్రములు కట్టినటువంటి సూర్యప్రభ వాహనంలో త్రివేంకట విభుడు తాను మూలమూర్తిలాగా భాసిస్తూ మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వాహనాన్ని పరికించినట్లయితే స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ సువర్ణ ఖచితమైనటువంటి ప్రభతోటి ఆ వాహనం వెలుగొందుతూ ఉన్నది. ఆ ప్రభ మధ్యలో మరి యొక్క సూర్యునిలాగా కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి కాంతితోటి త్రివేంకట విభుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు గోచరిస్తూ ఉన్నాడు. ఎర్రనైనటువంటి ఒక పెద్ద గజమాల, ఆ గజమాలల కింద తెల్లనైనటువంటి మల్లెపూలు, దాని కింద స్వామివారి యొక్క కొప్పు, ఆ మధ్యలో అనంతరత్న ప్రభాభాషితమైనటువంటి ఆభరణములతోటి వివిధ అలంకార విభూషితుడైనటువంటి స్వామివారు పచ్చలు కెంపులు పొదిగబడినటువంటి కిరీటమును ధరించి శంఖచక్రములను ధరించినటువంటి వాడై కటివరద హస్తములతోటి భాసిల్లుతూ భక్తులను అనుగ్రహించడానికి, భక్తులకు వరమివ్వడానికే తాను సూర్యప్రభలో వేంచేసినట్లుగా తిరుమాడ వీధిలో విహరిస్తూ ఉంటే, మరి ఆ వాహనము ముందు భజనలు, కోలాటము, నృత్యములు మొదలైనటువంటి ఆయా ప్రాంతములకు సంబంధించిన ఆ సంప్రదాయ నృత్యములతోటి స్వామివారిని కీర్తిస్తూ కలవు కలశ చిత్తానాం గతిర్ గోవింద కీర్తనం అన్నట్లుగా గోవిందనామ స్మరణతోటి స్వామివారిని కీర్తిస్తూ వారు మునుముందుకు సాగుతూ స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే, మరింతగా మరి జీయర్ స్వామివారు వారి యొక్క పరివారంతో మధురమైనటువంటి దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ స్వామివారిని మునుముందుకు ఆహ్వానిస్తూ ఉంటే సూర్యప్రభలో చేరినటువంటి స్వామి, సూర్యప్రభలో ఉన్నటువంటి స్వామి మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్నట్లుగా మరి సువర్ణ ఖచితమైనటువంటి ఆ ప్రభలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు, ప్రియమిచ్చేతు హుతాశనాతు, జ్ఞానం మహేశ్వరాదిచ్చేతు, మోక్షమిచ్చేతు జనార్దనాథ్ అని చెప్పినట్లుగా మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. అందుకనే చెబుతారు, ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షిణం అని చెప్పి జ్యోతిషాది శాస్త్రములన్నీ కూడా ప్రత్యక్షములు వాస్తవములు అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఆ సూర్యభగవానుడే. మరి అటువంటి సూర్యభగవానుడిలో ఉన్నటువంటి స్వామిని చూడటము, ధ్యానించడము ఎంతో పుణ్యదాయకము, అదేవిధంగా సిద్ధిని పొందించినటువంటి విషయము. అందుకే అన్నారుగా ఇంతకుముందు చెప్పినట్టుగా, ఎటువంటి నారాయణుణ్ణి ధ్యానించాలి అంటే జయస్సదా సవితృమండల మధ్యవర్తి అని అంటూ, సూర్యమండలవర్తి అయినటువంటి నారాయణుణ్ణి, శంఖచక్రధారి అయినటువంటి నారాయణుణ్ణి అలాగా ధ్యానించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు, సూర్యునికి మరి వెంకట విభునికి కూడా చాలా దగ్గర సామ్యం అనేది ఉన్నది. మరి సూర్యుడు ఏడు గుర్రాల మీద విహరిస్తూ ఉంటే, ఏడు గుర్రాల మీద పయనిస్తూ ఉంటే

0: వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద కొలువు తీరి ఉన్నాడు. అంతేకాదు సూర్యుని యొక్క రథం బంగారు కాంతులతోటి ఉంటుంది. మరి శ్రీనివాసుడు కూడా బంగారు రథం మీద ఊరేగాడు నిన్ననే. ఏడేడు లోకాలకి కూడా తన కాంతి చేత వెలుగును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు సమస్తమైనటువంటి భువనములకు కూడా తన అనుగ్రహము చేత ఉజ్జీవింపజేసేటటువంటి వాడు ఏడుకొండల వాడు శ్రీనివాసుడు. మరి సరస్సులలో ఉన్నటువంటి పద్మాలను వికసింపజేసేటటువంటి వాడు సూర్యభగవానుడు అయితే, మనస్సు మన భక్తుల యొక్క మనస్సులలో ఉన్న జ్ఞానదీపాన్ని వికసింపజేసేటటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మ. అంతేకాదు కద్రువ కశ్యపుడు వారి బిడ్డ అయినటువంటి అనూరుడు సూర్యుడికి రథసారథిగా ఉంటే, వారి యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడే వెంకటేశ్వర స్వామివారికి కూడా మరి రథముగా ఉండి ప్రధానమైనటువంటి వాహనంగా ఉన్నాడు. అంతేకాదు సంజ్ఞ ఛాయ అనే ఇరువురిని ఉభయదేవేరులుగా కలిగినటువంటి వాడు సూర్యుడు అయితే, శ్రీదేవి భూదేవి అనే ఇరుదేవేరులు ఉభయదేవేరులు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఈ విధంగా గాయత్రి బృహతి ఉష్ణిక్ జగతి త్రిష్టు పంక్తి అనుష్టుప్ అనే పేర్లు కలిగినటువంటి ఏడు గుర్రాలు కలిగిన రథం మీద స్వామివారు ఆ సూర్యభగవానుడు విహరిస్తూ ఉంటే, సూర్య జయంతి అయినటువంటి రథసప్తమి రోజున మరి సూర్యప్రభ చిన్నశేష వాహనము గరుడ వాహనము హనుమద్వాహనము కల్పవృక్షము సర్వభూపాలము చంద్రప్రభ అనే ఏడు వాహనాల మీద శ్రీనివాస పరంబ్రహ్మ ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి కూడా అనేకమైనటువంటి విషయములు అనేక రకాలైనటువంటి సామ్యములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవాను అధిష్ఠించి మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు సూర్యగమనము ద్వారా మనము మన జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా ఏ సౌకర్యము లేకపోయినా సరే ధైర్యంగా ముందుకు సాగాలనే విషయాన్ని సూర్యుడు తన గమనముతోటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే, రథస్యేకం చక్రం భుజగమయమిత సప్త తురగా అని అంటూ సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి చక్రములు ఎన్ని? ఒకే చక్రం. మరి ఆ గుర్రములు ఏమైనా సమసంఖ్యలో ఉన్నాయా? కాదు, ఏడు గుర్రములు. అంటే ఒక మూడు గుర్రములు ఒకవైపుకు నాలుగు గుర్రములు ఇంకోవైపుకు ఉన్నప్పటికీ కూడా అది కాస్త ఇబ్బందే కదా. అంతేకాదు కొన్ని సారథి ఏమైనా పూర్తిగా సర్వాంగములు కలిగిన వాడా? అంటే కాళ్ళు లేనటువంటి సారథి. పోనీ మార్గం ఏదైనా బాగా ఆధారం కలిగిందా? అంటే ఏ ఆధారము లేనటువంటి ఆకాశం మార్గం. అయినప్పటికీ కూడా సూర్యుడు ఏనాడు కూడా తన సమయాన్ని, తన విధిని, కర్తవ్యాన్ని మీరలేదు, తన కర్తవ్యాన్ని మరచిపోలేదు. ఆయా సమయములకు తన కాంతిని జగత్తు మొత్తానికి ప్రసరింపజేస్తూ అందరినీ ఉజ్జీవింపజేస్తున్నాడు. అందరిలోనూ కూడా జీవశక్తిని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే జీవశక్తి అనేది ఆ సూర్యుని వేడిలోనే ఉన్నది. అందుకనే కదా వృక్షములైనా సరే మానవులైనా సరే ఆ వేడి ఉన్నప్పుడే జీవించగలుగుతారు. పూర్తిగా వేడి లేనటువంటి అప్పుడు ఆ శరీరంలోనూ ఆ వృక్షములలోనూ కూడా జీవశక్తి అనేది ఉండదు. ఈ విధంగా జీవ తన కిరణములతోటి సమస్తమైనటువంటి ప్రాణులకు జీవశక్తిని చైతన్యాన్ని అందిస్తున్నటువంటి సూర్యభగవాను మీద శ్రీ వెంకట విభుడు శ్రీనివాసుడు కొలువు తీరి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు అని అంటే, మనందరిలోనూ కూడా జీవశక్తిని చైతన్యాన్ని నింపి మనల్ని జ్ఞానవంతులుగాను ఆరోగ్యవంతులుగాను స్వామివారు చేయటం కోసం, అనుగ్రహించడం కోసమే ఈ విధంగా స్వామివారు ఈ సూర్యప్రభ వాహనంలో ఈ ఏడవ రోజున తిరుమాడ వీసులలో విహరిస్తూ పశ్చిమ మాడ వీసి చివరకు చేరుకున్నారు. మరి మరిన్ని విశేషములను కుప్ప నరసింహ గారి యొక్క వాగ్ఝరిలో మనం తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు. సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల జీవశక్తి పెరుగుతుంది అనే ఒక అద్భుతమైన మాట మనం విన్నాం. సాధారణంగా ఈనాటి వైజ్ఞానికులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఎలా బుద్ధి ఎలా బుద్ధి పనిచేస్తుంది అంటే, మన యొక్క మెదడులో ఒక మెరుపు మెరుస్తుందిట. ఆ మెరుపు ఏడు రకాల పాయలతో ప్రసరిస్తూ ఉంటుందిట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విశేషాలు అవే కదా. ఏడు రకాలైన గుర్రాలతో, విభిన్న కోణాలతో సంచరించేటువంటి గుర్రాలతో ఒక తేజస్సు

పయనిస్తూ ఉంటుంది అని. ఇదే సూర్యనారాయణ యొక్క అసలైన తత్వం. అందుకనే ఆయన్ను సరసిజాసన సన్నివిష్ట అని ఒక మాట అంటారు. సరసిజాసన సన్నివిష్ట అంటే మన యొక్క సహస్రాల పద్మం మెదడు ఏదైతే ఉందో అదే సూర్యనారాయణుడి యొక్క శిశలైన స్థానం. కాబట్టే ఆయన సూర్య అంటే బాగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. మీరు గమనించారా, ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పిన మాటలలో ఆయన చాలా తేలికగా చెప్పారు. వాస్తవంగా అది మన తైత్తిరీయోపనిషత్తు యొక్క సారమైనటువంటి మాటలనే ఆయన మనం విన్నాం. అక్కడ కూడా ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉంది, చిన్నదా అంటే చిన్నది కాదు. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో మనకి తెలియదు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ నాయక అని వెంకటేశ్వర స్వామి వారిని మనం సంబోధిస్తూ ఉంటాం. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడా అంటే అది కూడా కాదు. ఎన్ని సూర్యగ్రహాలున్నాయో ఎవరికీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఒక సూర్యగ్రహం ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని అనేక రకమైన గ్రహాలు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైన జీవులు ఉంటారు అని. ఈ యొక్క సూర్యగ్రహం తన యొక్క తేజస్సు ద్వారా వాళ్ళందరి యొక్క బుద్ధులను వాళ్ళందరిలోనూ జీవశక్తిని ప్రసరింపజేస్తుంది అని మనం విన్నాం. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో, ఎంత భూమి, ఎన్ని రకాల అధికరణాలు ఉన్నాయో, ఎన్ని మంది జీవులు ఉన్నారో ఎవరికి తెలియదు. అందుకనే వేదం కూడా విశ్వం ఎంత పెద్దది అని చెప్పలేక తొండు మాటల్లో తేల్చేసింది. ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దానికి 10 రెట్లు ఈ విశ్వమందయ్యా. అత్యధిష్ట దశాంగులం అని ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలున్నాయో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క పద్మపు రేకులాగా భావన చేయండి. పద్మపు రేకులాగా భావన చేస్తే ఆ పద్మపు రేకుల యొక్క మధ్యలో ఉండి ఆ వాటి యొక్క ప్రభను ఎవరైతే రేకుల్లాంటి బ్రహ్మాండాల మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రభను, సామర్థ్యాన్ని ఎవరైతే అనుగ్రహిస్తున్నారో అటువంటి వాడు సూర్యప్రభా వాహనుడు అని పిలువబడుతూ ఉంటాడు. అంటే సవితృమండల మధ్యవర్తి అనే పదం ఏదో ఒక చిన్న సూర్య గోళం ఉంటుంది, ఆ గోళంలో ఇల్లు వేసుకుని ఆ ఇంట్లో ఒక సోఫా వేసుకుని దాంట్లో కూర్చునేవాడు అని అర్థం కాదు. ఎన్ని సూర్యమండలాలున్నాయో తెలియదు, సూర్యులున్నారో తెలియదు. అటువంటి సూర్యమండలాల యొక్క మధ్యలో ఉంటూ వాటిలో సామర్థ్యాన్ని నింపుతూ ఉంటాడు. పరమాత్మ యొక్క సశలిన తత్వాన్ని చెబుతూ, నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చెబుతూ, నతత్ర సూర్యో విభాతి నచంద్రతారకం అని అంటూ ఉంటారు. ఎక్కడైతే సూర్యుడు కూడా ప్రకాశించలేడో, లేక ఎక్కడైతే చంద్రుడు నక్షత్రాలు ఉండరో, అటువంటి స్వరూపం పరమాత్మది అని చెబుతూ, ఆయన కనుక వ్యక్త స్వరూపాన్ని ధరించినట్లయితే ఆయనే అనేక కోటి సూర్య ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఒక సూర్యుని చూడటమే మనకి కళ్ళకి దుస్సాధ్యమైనప్పుడు కోటి మంది సూర్యులు ఒక్క పెట్టిన అలా ప్రకాశిస్తే ఎంత తేజస్సో పరమాత్మ యొక్క తేజస్సు కూడా అంతలాగే ఉంటుందిట. అంత తేజస్సు కనుక ఒక్క పెట్టిన ప్రకాశించినట్లయితే బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరి యొక్క బుద్ధులు ప్రకాశించవా? ఈ విధంగానే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే ప్రతి చోట వెలుతురు కనిపిస్తుంది. చూడగలగడం మన సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కనుకనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని అన్నారు. మన సంప్రదాయంలో ఏ శ్లోకం వచ్చినా అదేదో కేవలం సంస్కృత విశేషణాలతో పొందికగా కూర్చున్నది అని అభిప్రాయపడకూడదు. దాంట్లో ఎంతో సారవంతమైన విషయాలను గుప్పించి మనకు చెప్పారు. ఆ భావనలు చేయకపోయినా ఆ అభిప్రాయాన్ని చెప్పే శబ్దాలను పారాయణ చేసినా పుణ్యం వస్తుంది అని మన సంప్రదాయకర్తలు ఇటువంటి శ్లోకాలను నిత్యం పారాయణ చేయండి అని మనకు ఆదేశించారు. సంప్రదాయాలను అనుసరించాలి. మనం ప్రశ్నించే సామర్థ్యం మనకి లేదు, తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అందుకనే నారాయణ అనే పదం మనం వింటున్నాం. ఎప్పుడైనా సూర్యనారాయణుడు అని అంటూ ఉంటాం. నారం అంటే జ్ఞానం. జ్ఞానం యొక్క అయనం పరమావధి పరమాత్మ. సూర్య అంటే బుద్ధులను సక్రమంగా ప్రచోదింపజేసేవాడు. ఆ సక్రమంగా ప్రచోదింపజేయడం వల్ల కలిగేటువంటి విచారణ ద్వారా తెలియబడే పరిపూర్ణ స్వరూపుడు ఆ నారాయణుడే. ఈ రెండు జతకలిస్తేనే మానవ జీవ సార్థక్యం. ఇవి తెలుసుకోవడం కోసమే స్వామివారు అదుగో అత్యద్భుతంగా ఆ సూర్యమండలం మధ్యలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యప్రభా వాహనాన్ని కూడా మీరు గమనించండి, కిరణాలు ప్రసరితమవుతూ ఉన్నాయి. అనేక కిరణాలు

0: ఉంటాయి, ఎన్ని కిరణాలు ఉన్నాయో లెక్క ఉండవు. మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ సూర్యప్రభా వాహనం యొక్క గమ్మత్తులో మరొకటి చెప్తారు, స్వామివారు ఆపాదమౌళి కనిపించేటువంటి వాహనాలలో ఇదొక వాహనం అంటారు. గజవాహనంలో కూడా స్వామివారు ఆపాదమౌళి కనిపిస్తారు, ఇక్కడ ఒంటరిగా. ఇక్కడ కూడా సూర్యప్రభా వాహనంలో కూడా ఆపాదమౌళి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అదిగో అద్భుతమైనటువంటి రత్న ఖచ్చితమైన పాదాలు, కటిబద్ధ హస్తం, వరద హస్తం మనందరికీ కావలసినటువంటిది. మన యొక్క మనస్సులో ఉండేటువంటి చెడులను తొలగించి వేసేటువంటి సుదర్శన చక్రం, అలాగే మనకు జ్ఞానాన్ని మంచి వాక్కును అనుగ్రహించేటువంటి శంఖాన్ని ఆయన ధరించి ఉన్నారు. ఆ కళ్ళు చూడండి, అద్భుతమైనటువంటి కరుణను కురిపిస్తూ అవ్యాజమైన ప్రీతిని కురిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇక ఆ మొహంలో అత్యంత ప్రసన్నత, ఇక పెదవుల దగ్గర అత్యద్భుతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తోంది. మరొక గమ్మత్తు గమనించారా, ఆయన వరద హస్తం పైన ఒక చిలుక ప్రకాశిస్తోంది. చిలుక అంటే మాట, వాక్ దోషం అనేది చాలా ప్రబలమైనటువంటి దోషంగా చెప్తారు. మనం మనస్సులో అనుకున్నా సరే వాక్కులు రెండు రకాలు, నమో వాచే యాచోదిత యాచానుదిత అని అంటారు. మనం పలకటమే కాదు, మనస్సులో తప్పుగా అనుకున్నా సరే అది మాట కిందే వస్తుంది. ఈ పలికిన మాట ఎంత కష్టపడుతుందో పలకని మాట అంత పాపాన్ని గురి చేస్తుంది. కాబట్టి మాట సక్రమంగా ఉండాలి. మాట సక్రమంగా ఉండాలంటే బుద్ధి సక్రమంగా ఉండాలి. మంచి బుద్ధిని ప్రచోదింపచేస్తూ ఆ బుద్ధి ద్వారా మంచి వాక్కులను అనుగ్రహించాలి. ఒకవేళ మన యొక్క ప్రారంభాతిశయం వల్ల మనం గనక ఆలోచన మన ఆలోచన చెడుగా ఉన్నా, ఆ ఆలోచన ప్రభావం వల్ల మనస్సులో వాక్కులైనా చెడుగా ఉన్నా, ఆ వాగ్దోషాన్ని ఆయన మాపమని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను మనం ఆశ్రయిద్దాం. కలౌ గోవిందము గోవింద నామస్మరణ కలౌ నామస్మరణాన్ ముక్తి అని పెద్ద మాట. నామస్మరణ మాత్రమే మన యొక్క కష్టాలను పోగొట్టగలదు. కాబట్టి మనం ఏమాత్రం బద్ధకించకుండా కనిపిస్తున్నటువంటి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, మనస్సులో ఆ పాదాలను పట్టుకున్నట్లుగా భావన చేస్తూ గట్టిగా గోవింద నామస్మరణ చేసుకుందాం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
1: సర్వదేవాత్మకోహ్యేష తేజస్వీ రశ్మి భావన. మరి సూర్యనారాయణుడికి నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్లు అని అంటే, సర్వదేవాత్మకోహ్యేష సమస్తమైనటువంటి దేవతలు కూడా సూర్యుని అందే ఉన్నారు. కావున సూర్యునికి నమస్కరిస్తే చాలు, సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. అందుకనే కదా సర్వవర్ణముల వారు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేస్తారు. ఆయా సంప్రదాయానుసారంగా సూర్యుణ్ణి ధ్యానిస్తూ అనుష్ఠానాదులు చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా సర్వదేవాత్మకుడైనటువంటి సూర్యుడు సర్వదేవతలకు కూడా అధినాయకుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి వహించి తన ప్రభలో తాను ఈ విధంగా ప్రభను కురిపించడానికి, కాంతిని కలిగి ఉండడానికి ఆ నారాయణుడే కారణము. నారాయణుని యొక్క భాషచేట అంటే ఆయన యొక్క కాంతితోటే తాను కూడా ప్రకాశిస్తున్నాననే విషయాన్ని తెలియజేస్తూ సూర్యభగవానుడు నారాయణుణ్ణి ధరించి సూర్య నారాయణుడిగా భాషిస్తూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఆరోగ్యం సత్కవిత్వం మతి మతుల బలం కాంతిమాయుః ప్రకర్షం విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే సూత్ర సూర్య ప్రసాదాత్ అని చెప్పి అంటూ, సూర్యుణ్ణి ఆరాధన చేయటం ద్వారా కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటుగా సత్కవిత్వం అంటే చక్కటి వాక్పటుత్వము, సరైనటువంటి బుద్ధి తెలివితేటలు, అలాగే శారీరకమైనటువంటి కాంతి, ఆయుష్, అలాగే విద్య, ఐశ్వర్యము, సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా సూర్యభగవానుణ్ణి అర్చించడం ద్వారా కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి సూర్యభగవాను యొక్క వాహనం ముందు గజరాజులు చక్కగా తన చెవులతోటే వింజామరలు వీస్తూ మునుముందుకు సాగుతూ ఉంటే గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి అన్నీ కూడా రాజలాంఛనములన్నిటితోటి స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ వాహనము మునుముందుకు సాగుతూ ఉత్తర మాడవీధిలో కొనసాగుతూ ఉన్నది. మరి సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా ఉంటే స్వామివారు కూడా ప్రత్యక్ష దైవంగా ఉండి ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కొంగు బంగారం చేసే ఏడుకొండల వాడిగా, వరప్రదాతగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామివారు. మరి అటువంటి స్వామి సప్త

0: శరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని అంటూ ప్రచండుడిగా ఉంటాడు సూర్యుడు. ఏ విధంగా అయితే పరమాత్మకి అలాగే సూర్యునికి కూడా ఉన్నటువంటి లక్షణము అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్న నివారణవ అన్నట్లుగా పరమాత్మ దుష్టుల విషయంలో ప్రచండంగా ఉంటాడు, రౌద్రంగా కనిపిస్తాడు. ఆశ్రయించినటువంటి భక్తుల విషయంలో చాలా సౌమ్యంగానూ దయామూర్తిగా కనిపిస్తాడు. సూర్యుడు కూడా అంతే, దుష్టుల పట్ల ప్రచండమైనటువంటి తన ప్రతాపాన్ని చూపిస్తాడు. మరి ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల తన కిరణముల చేత చైతన్యాన్ని అనుగ్రహించి రక్షిస్తూ ఉంటాడు. మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అంటే ఆ సూర్యుని యొక్క వంశములోనే రామచంద్రమూర్తి కూడా జన్మించి మర్యాద పురుషోత్తముడిగా సమస్త యుగాల వారికి కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇనకలోద్భవుడు అని చెప్పి, సూర్యవంశ సంజాతుడు అని చెప్పి రామచంద్రమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంతేకాదు, సూర్యభగవానుడు ఎలాగా ఆయన తృప్తి చెందుతాడండి అని అంటే ఏదో అనుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద హోమములు లేకపోతే యజ్ఞములు పూజలు చేయాలనుకుంటామేమో. అబ్బెబ్బే, అంత అవసరం లేదు. ప్రతిరోజు మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలుట సూర్యభగవానుడు ఆనందిస్తాడు అని చెబుతూ, ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని అంటూ, ఆ సూర్యభగవానుడికి ప్రతిరోజు ఒక్క నమస్కారం చేస్తే చాలుట జన్మ జన్మాంతరములలో చేసినటువంటి ఆ పాపం వల్ల కలిగినటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో ఆ దారిద్ర్యం తొలగిపోతుంది. ఇక జన్మ జన్మాంతరములలో దారిద్ర్యం అనేది ఉండదు, ఐశ్వర్యముతోటి వెలుగొందుతారు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా సూర్యుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు, పైగా మనకు ప్రతిరోజు కనిపించేటటువంటి వాడు, అందుబాటులో ఉండేవాడు, మనకు చైతన్యాన్ని ఇచ్చేవాడు, మనల్ని మేలుకొలిపేవాడు, సమస్త జీవులకు కూడా ఆధారభూతులైనటువంటి ఆ సూర్యభగవాను అధిష్ఠించినటువంటి స్వామి ఆ శ్రీనివాస పరంబ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాలలో చక్కగా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు. అంటే సూర్యభగవానుల్లో ఉన్నటువంటి గుణములను, అదేవిధంగా ఆరోగ్యమును, ఐశ్వర్యమును మనందరికీ అందించడం కోసమే అని మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అంతేకాదు, పద్మావతీదేవిని పొందడానికి శ్రీనివాసుడు ఆ పద్మ సరోవరం దగ్గర సూర్యభగవాను ప్రతిష్ఠించి కొన్ని సంవత్సరముల పాటు ఆరాధన చేసి ఆ తర్వాత పద్మావతీదేవిని పొందాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కలయికలో కూడా సూర్యభగవాను యొక్క ప్రభావం అనేది ఉన్నది. మరటువంటి సూర్యభగవానుడు, సూర్యభగవాను అధిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని చెప్పి మనం స్వామివారిని ప్రార్థిస్తూ, అంతేకాదు మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధిస్తూ కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అహమవే అంటూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయములను పూర్వం శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడికే ముందు చెప్పారట, ఆ తర్వాత మరలా భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానమును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును అనుగ్రహించే సూర్యభగవాను అధిష్ఠించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పరబ్రహ్మ మనందరికీ కూడా ఆ లక్షణములను, ఆ ఫలితములన్నింటినీ కూడా భక్తులందరికీ, ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అందించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా వినండి ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీజె మేయర్.

గేమ్ చేంజర్ ఈ చిత్రం కోసం కార్తీక్ శ్రేయ ఘోషాల్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల కామరా
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి సరికొత్త

0: కస్టమర్ యాప్
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: హనుమాన్ ఈ చిత్రం కోసం గీత రచన కాసర్ల శ్యామ్, గానం సంగీతం గౌరాహరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పెద్ది ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్

8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట సోగ్గాడే చిన్నినాయన. ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, ధనంజయ ఆలపించిన బాలాజీ గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 26వ తేదీన జరిగే 81వ యుఎన్జీఏ ఉన్నత స్థాయి సెషన్లో విదేశాంగ మంత్రి ప్రసంగిస్తారు. మాదక ద్రవ్య రహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిన్న వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ అనే అంశంపై ఒక ఇంటరాక్టివ్ ట్యాగథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దాని నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యత

సమర్థవంతమైన ఎంపికల కోసం సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి సంబంధించి జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వివరాలను ఎక్స్ వేదికగా ఆదివారం వెల్లడించారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ దందాలు ప్రజలకు తెలియాలనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని, రంగనాయక సాగర్ మొదలు ఎర్రవల్లి, జన్వాడ, అజీజ్ నగర్ ఫామ్ హౌస్లను ప్రజలకు చూపించామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మంతో సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. జపాన్ వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత్ 3వ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో రజతం దక్కింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుషేని మాట్లాడుతున్నాను. అండ్ ఆల్ టైమ్ హిట్స్, ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్నాం 2010 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల్లో నుంచి పాటలు ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినేసిద్దాం. మరి ఈ మధ్య కాలంలో 2010 నుంచి 2015 మధ్య మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఏమైనా ఉంటే 0402324 0852కి వాట్సాప్ పంపించండి. 0402324 0852కి. మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట సంగీత దర్శకత్వం వహించి పాడినటువంటి పాట దేవిశ్రీ ప్రసాద్. మరి ఈ సినిమా నుంచి అత్తారింటికి దారేది. మరి ఈ సినిమా నుంచి ఈ పాటతో మన ఎవర్ గ్రీన్ హిట్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మెసేజ్ చేయండి అని అడిగాను. మరి రాకేష్ గారు మెసేజ్ చేశారు నందిపేట నుంచి. హలో శ్రీని గారు. హలో అండి రాకేష్. మాకోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో సూర్య వర్సెస్ సూర్య సినిమాల నుంచి వెన్నెల్లో నా మౌనం అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా రాకేష్ గారు, మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం. మరి చిన్మయి పాడినటువంటి ఈ పాటకి సంగీతం సమకూర్చారు కార్తిక్.

సూర్య వర్సెస్ సూర్య సినిమాలో నుంచి చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ పాట విన్నారు ఎవర్ గ్రీన్ హిట్స్లో. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్ధ్, శ్రేయాంజ్ మెసేజ్ చేశారు. మరి ఖలేజ సినిమాల నుంచి సదాశివ సన్యాసి అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ్, హనుమంతులు, వసంత మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారి కోసం ఈ పాట

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఇవాళ మన షోలో మనం వింటున్నాం 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి మీకు కూడా ఈ పీరియడ్ లో ఏదైనా ఫేవరెట్ పాట ఉంటే ఆ పాట మీరు వినాలనుకుంటే 0402324052 వాట్సాప్ పంపించండి. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం 2012 విడుదలైనటువంటి ఢమరకం సినిమాల నుంచి హరిహరన్ చిత్ర కలిసి పాడినటువంటి రెప్పలపై పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల నుంచి సీతాకాలం సూర్యుడిలా అనే పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇర్షాతుల్లా, ఇబాతుల్లా, భవానీపేట కామారెడ్డి నుంచి మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తున్నాను. మరి మీకు కూడా ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఉంటే 0402324085 కి వాట్సాప్ పంపించండి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. 2010 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రేణుకా, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృష్ణ మెసేజ్ చేశారు. మాకోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో గోవిందుడు అందరి వాడలే సినిమాల నుంచి బావగారి చూపే బంతి పువ్వులా నవ్వింది అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీకోసం వినిపిస్తున్నాను. జావేద్ అలీ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లవ్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన షోలో 2010 నుంచి 2015 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమా పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు లంగర్ హౌస్ నుంచి మెసేజ్ చేశారు సంగీత శ్రవణ్ కుమార్. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మిర్చి సినిమాల నుంచి పండగల దిగి వచ్చావు అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు శ్రవణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మెసేజ్ చేసినందుకు. మరి మీకోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమని ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. 2010 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మంచిర్యాల నుంచి

చంద్రమొగలి, పద్మరాణి, అక్షర, కృప మెసేజ్ చేశారు. గబ్బర్ సింగ్ సినిమాల నుంచి దిల్సే దిల్సే పాట మాకోసం వినిపించండి, ఎవర్ గ్రీన్ హిట్స్లో అని చెప్పి మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తున్నాను. మరి మీకోసం డిఎస్పీ రాక్ స్టార్ దేవేశ్వర ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి పాట గబ్బర్ సింగ్. మరి ఈ సినిమాల నుంచి కార్తీక్ శ్వేతామోహన్ కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నా. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బావురంపేట నుంచి సంతోష్, సుప్రియ మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మా ఫేవరెట్ పాట అయినటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల నుంచి శ్రేయా ఘోషాల్ పాడినటువంటి చలి చలిగా పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తున్నాను. స్టెచ్ ఉండా

చేసినటువంటి శ్రోతలు. కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మెసేజ్ చేశారు. దూకుడు సినిమాల నుంచి టైటిల్ ట్రాక్ మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్ దోస్తు, మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో లాస్ట్ పాట ప్లే చేసే టైం అయిందనమాట. సో మరి నెక్స్ట్ పాట 100% లవ్ సినిమాల నుంచి మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత్ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇవాళ చాలా మంది మెసేజ్ చేశారు, కాకపోతే అందరు మెసేజ్లు చదవలేకపోయాను. బట్ ఇవాళ మెసేజ్ చేసిన వాళ్ళందరి కోసం ఈ పాట 100% లవ్ సినిమాల నుంచి రిచర్డ్ పాడినటువంటి ఈ పాట మీ అందరికీ వినిపిస్తూ మీ ఆర్జే శ్రీని సైన్ ఆఫ్ చెప్పిస్తున్నాడు. మరో షోలో మళ్లీ కలందరం తీస్తూ అప్పటిదాకా దిస్ ఇస్ యర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కెవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని కేజెడ్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణ కోసం తమ ప్రాణాలనర్పించిన అమృతాదేవి బిష్నోయ్కి ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు కేజెడ్లీ త్యాగ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగవీరుల స్మృతి నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో ఒక అంతర్భాగంగా నిలిచి ఉందని ఓం బిర్లా అన్నారు. భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ టకెహిరో మొరిటా నిన్న జోధ్పూర్లో భారతదేశ స్వదేశీ తేలికపాటి యుద్ద విమానం తేజస్లో కలిసి పయనించారు. జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక అధిపతులు ఈ విమాన ప్రయాణం చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి 1981లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచంలో హింసను తగ్గించడం, యుద్దాలను నివారించడం, శాంతి అహింసలను పెంపొందించడం ఈ దినోత్సవ లక్ష్యం. శాంతిలో పెట్టుబడి, అందరికీ ప్రతిచోట ప్రతిరోజు అనే అంశాన్ని ఈ ఏడాది ఇతివృత్తంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆసియా క్రీడలలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించినందుకు ఎలవేనిల్ వలరివన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వలరివన్ అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణమని రాష్టపతి పేర్కొన్నారు. వలరివన్కు నిన్న లభించినది 2వ పతకం కావడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ నమస్కారం. ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం ఈరోజు మన గుర్తుకొస్తున్నాయో అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారా? నిజంగా ఈరోజు ఒక విశేషం ఉంది, వారినే ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం. 7 దశాబ్దాల అసాధారణ సృజనాత్మకత, ప్రయోగాత్మక చిత్రాలకి చిరునామా వారు. భారతీయ సినీ సెల్యులాయిడ్ సైంటిస్ట్ ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ మన సంగీతం శ్రీనివాసరావు గారి 95వ పుట్టినరోజునాడు వారికి శుభాకాంక్షలు చెప్తూ వారి సినీ జీవిత విశేషాలు కొన్ని పాటలతో వారిని పలకరిద్దాం, ఆ పాటల పూదోటలో విహరిద్దాం. ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది, జీకే వెంకటేష్ గురుజాడ కృష్ణదాస్ వెంకటేష్ గారి జయంతి కూడా. మరి వారిని కూడా ఒక అద్భుతమైన పాటతో పలకరిద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. అమెరికా అమ్మాయి చిత్రం నుండి ఆనంద్ గారు ఆలపించిన అద్భుతమైన పాటతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకున్నాం కదా. మరి సంగీతం శ్రీనివాసరావు గారి 95వ పుట్టినరోజు, ఆ సంబరాలు జరుపుకుంటున్న మన వివిధ భారతీయ వేదిక. 1931 సంవత్సరం సెప్టెంబర్ 21 నెల్లూరులో జన్మించారు సంగీతం గారు. సంగీతం గారి సినిమాల్లో మనం గమనిస్తే ఊహ, సాంకేతికత, భావోద్వేగం, హాస్యం ఇలా అన్ని సమపాళ్లలో చూపించారు ప్రేక్షకులకి. ఎంతో దగ్గర చేశారు ఆ సినిమాలన్నింటినీ. ఇక సినిమాలతో ప్రయోగాలంటే పెట్టింది పేరు. దాంట్లో మొదటి వరుసలో ఉంటారు మన సంగీతం గారు. దర్శకుడు కేవీ రెడ్డి గారి దగ్గర సహాయకుడిగా చేరి మాయాబజార్ నీడలో దిద్దిన సినీ ఓనమాలు, నేర్చుకున్న పాఠాలు, దృశ్యకల్పన, స్పెషల్ ఎఫెక్ట్స్, హాస్యం, పురాణం ఇవన్నీ నా సినిమాలకి బలమైన పునాది వేశాయంటారు సంగీతం. 2 దశాబ్దాల పాటు అసిస్టెంట్గా, అసోసియేట్గా పనిచేసిన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సౌండ్, రచన, దర్శకత్వ ప్రక్రియ ఇలా అన్ని ముఖ్య క్రాఫ్ట్స్లో నిష్ణాతులయ్యారు వారు. మరి వారి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మంచి మంచి పాటలు వింటూ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: సింగీతం శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్నాం మన ఆకాశవాణి వివిధ భారతి వేదిక. 1972 సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకుడుగా నీతి నిజాయితీ చిత్రంతో తొలి అడుగు. ఆ చిత్రం ఆర్థికంగా పెద్ద విజయం సాధించకపోయినా రెండవ చిత్రం 1973 వచ్చిన తమిళ చిత్రం ధిక్కట్ర పార్వతి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుంది. ఈ సినిమాని మనం అంటే తమిళంలో ఉంది కానీ గమనిస్తే సామాజిక సమస్యను మానవీయతతో సున్నితత్వంతో చెప్పిన ఈ చిత్రం దర్శకుడిగానే మాత్రమే కాదంటారు సంగీతం గారు, బాధ్యత గల కథకుడిగా పరిచయం చేసింది వారిని తెలుగు సినీ పరిశ్రమకి. ఎంతో సంగీతంపై ఎంతో అభిరుచి ఉన్న సంగీతం గారి సినిమాల్లో మనం గమనిస్తే పాటలకి పెద్ద పీట వేస్తారు. రాజన్ నాగేంద్ర గారు, ఇళయరాజా గారు, జీకే వెంకటేష్ గారు, వారికి ఎంతో ఇష్టమైన సాలూరి రాజేశ్వరరావు గారితో ఎన్నో సినిమాలకి సంగీతం అందించేలా చేశారు. ఇంకొక విషయం ఏంటంటే సాలూరి రాజేశ్వరరావు గారి దగ్గర పనిచేసిన మాధవపేది సురేష్ గారంటే కూడా ప్రత్యేకమైన అభిమానమే. అందుకే వారి చేతి కూడా రెండు సినిమాలకి సంగీత దర్శకత్వం అందించేలా చేశారు సంగీతం గారు. మరిన్ని మంచి మంచి పాటలు విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:20 దాటి 20 సెకండ్లు. మరి సంగీతం శ్రీనివాసరావు గారు, ఆయన సినిమాను తీసే దర్శకుడు మాత్రమే కాదు, ఇందాక చెప్పినట్టు బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, చిత్రకారుడు, కాలాన్ని తెరపై నడిపించి శాసించే దర్శక మాంత్రికుడు అంటారు సినీ విశ్లేషకులందరూ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో విభిన్న కథనాలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు సినిమాల రూపంలో. ఇక మనం చూస్తే హాస్యం నుండి హారర్ వరకు, చారిత్రక కథనం నుండి సైన్స్ ఫిక్షన్ వరకు, మూకీ సినిమా నుండి యానిమేషన్ వరకు, ఏ జోనర్ అయినా తనదైన ముద్రతో మలిచిన సినిమా సైంటిస్ట్ సంగీతం గారు. 7 దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు 60 చిత్రాలకు దర్శకత్వం వహించిన భారతీయ సినిమా అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకుల్లో ఒకరు, లివింగ్ లెజెండ్ సంగీతం శ్రీనివాసరావు గారు.

0: దాశరథి గారి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అమృతగానం, సత్యం గారి సంగీతం, అసలు ఈ పాట ఒక ఎవర్గ్రీన్ హిట్ గా ఎప్పటికీ నిలిచిపోతుంది. అందమే ఆనందం చిత్రం నుండి గుర్తుకొస్తున్నా వింటున్నారు సంగీతం శ్రీనివాసరావు గారి సినీ ప్రయాణ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మాయాబజార్ నీడలో మొదలైన ఆ ప్రయాణం నీతి నిజాయితీ నుండి పుష్పక విమానం వరకు, మయూరి నుండి అపూర్వ సోదరులు అదే విచిత్ర సోదరుల వరకు, మైకేల్ మదన కామరాజు నుండి ఆదిత్య 369 వరకు, ఇక ఘటోత్కచ్ నుండి సంగీతం వరకు అద్భుతమైన అలుపరికని ప్రయాణం వారిది. ఇంతకీ మీకు సంగీతం గారు ఏ సినిమా బాగా నచ్చుతుంది నాకు మెసేజ్ చేయండి 0402324852 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి IAS గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశలో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా

0: మా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324082 2324085 3 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేయండి. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

వసంత గీతం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ పాడిన పాట విన్నారు. ఈ సినిమా యాక్చువల్లీ అక్కినే నాగేశ్వరరావు గారితో కూడా రెండు సినిమాలు దర్శకత్వం వహించారు సింగీతం గారు. అదే పిల్ల జమీందార్, వసంత గీతం ఈ సినిమాల్లో పాట విన్నాం కదా. అయితే సింగీతం శ్రీనివాసరావు గారు, కమల్ హాసన్ కాంబినేషన్ మాట్లాడకుండా అసలు షోని పూర్తి చేయలేమేమో. వీరిద్దరు ద్వయం అందించిన చిత్రాలన్నీ అద్భుతం.

చూడాలనే చెప్పాలి, ఎందుకంటే అన్ని కొత్త ప్రయోగాలే. మరి మన శ్రోతలను అడిగాను మీకు ఏ సినిమా బాగా ఇష్టం సంగీతం గారిది అంటే, చాలా మంది శ్రోతలు ఆదిత్య 369 మయూరి, మరి కొంతమంది ఏమో పుష్పక విమానం, బృందావనం, సొమ్ముకడిది సోకొకడిది అంటున్నారు. ఆయన సినిమాలన్నీ బాగుంటాయండి, పాటలు కూడా బాగుంటాయి కదా. ఇక కమల్ హాసన్తో ఆరు చేసిన సినిమాలు చెప్పుకోవాలంటే, అమావాస్య చంద్రుడు, విచిత్ర సోదరులు, పుష్పక విమానం, మైకేల్ మదన్ కామరాజు, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మాస్టర్ పీస్ అనే చెప్పాలి. సాంకేతిక పద్ధతులు, కెమెరా కోణాలు, హీరో బాడీ లాంగ్వేజ్, హీరో బాడీ ట్రాన్స్ఫర్మేషన్, అన్ని ప్రత్యేకతలే. ఇక ఒక విషయం తప్పకుండా మనం ఇక్కడ చెప్పుకోవాలి, విచిత్ర సోదరుల సినిమా మీ అందరికీ గుర్తుంటే కమల్ హాసన్ గారు 3 అడుగుల ఎత్తులో కనిపిస్తూ ఉంటారు. అసలు ఈ సినిమా పూర్తయ్యే వరకట 18 అంగుళాల లోతున్న గోతిని తీసి ఆ గోతిలో నించోని కమల్ హాసన్ గారు నించోపెట్టి చాలా కెమెరా ట్రిక్స్ పెట్టి ఆ సినిమాని కంప్లీట్ చేశారట. అంతటి కమిట్మెంట్ వారిద్దరు కాంబినేషన్లో, అందుకనే ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరి కమల్ హాసన్ గారి 100వ చిత్రమైన ఏం సినిమా, అమావాస్య చంద్రుడు, అసలు ఆ పేరే ఎంత యూనిక్గా ఉంటుంది కదా. ఆ సినిమాలోంచి ఒక మంచి పాట వినేద్దాం.

0: ఎంత సుందరమైన పాట, మన వేటూరు సుందరమూర్తిగా రాశారు. ఈ పాట వెనుక ఒక చిన్న విశేషం ఉంది. సింగీతం శ్రీనివాసరావు గారు మొట్టమొదటిసారిగా ఇళయరాజా గారి కాంబినేషన్లో వేటూరు గారి చేత పాట రాయిద్దామని తీసుకెళ్లారట. వేటూరు గారు స్టూడియోకి వెళ్లేసరికి అప్పటికే తమిళ రచయిత వైరముత్తు అక్కడ ఆల్రెడీ పాటను ఎక్స్ప్లెయిన్ చేసేసారట. ఇళయరాజా గారు, మీరు ఇలా లేట్గా వస్తే ఎలాగా, నాకు చాలా పనులు ఉన్నాయంటూ ఇళయరాజా గారు కాస్త కోప్పడ్డారట. అప్పుడు వేటూరు గారికి ఏమో కోపం వచ్చి లేచి వెళ్ళిపోబోతే సింగీతం గారు ఆపి కూర్చోబెట్టి మీరు పాట రాయండి అని చెప్పారట. అయితే మరి ఏం చేశారంటే ఇళయరాజా గారు, సరే ఏది మీరు అనుకున్న ట్యూన్ నాకు చెప్పండి అన్నారట. ట్యూన్ ఇస్తే మన వేటూరు సుందరమూర్తి గారు లేచి వెళ్ళి ఒక కిటికీ దగ్గర నుంచొని ఒక 5 నిమిషాలు నుంచొని వచ్చి పాట రాసి ఇచ్చేశారట. అది చూసి వేటూరు సుందరమూర్తి గారు అయితే ఆశ్చర్యపోయారట. అందుకనే అంటారు భారతీయారు గారు సుందర తెలుగు సుందర తెలుగు అని అంటూ వేటూరు గారిని కౌగిలించేసుకున్నారట.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఇలా చెప్పుకుంటూ ఉంటే అసలు ఇలాంటి లెజెండ్స్ సినిమాలు లెజెండ్స్ పాటలు వింటుంటే ఎన్ని కబుర్లు గుర్తుకొచ్చేస్తాయో, కానీ టైం మాత్రం ఆగనంటూ పరిగెట్టేస్తూ ఉంటుంది కదా. స్టూడియో క్లాక్ల సమయం 11:39 దాటి 30 సెకండ్లు. ఇక సింగీతం శ్రీనివాసరావు గారి సినీ ప్రయాణంలో ఒక అద్భుతమైన మైలురాయిగా చెప్పుకునేది మయూరి. మయూరి అంటే వేదన్ను విజయంగా మార్చిన కథ. శరీరానికి పరిమితులు ఉండొచ్చు కానీ సంకల్పానికి పరిమితులు ఉండవు అని చెప్పే సినిమాను అందించారు సింగీతం శ్రీనివాసరావు గారు. సుధాచంద్రన్ గారి జీవితాన్ని ఆధారంగా వచ్చిన బయోపిక్ 14 నంది పురస్కారాలు అందుకుంది. శరీర భాగం కోల్పోయినా సంకల్ప బలం కోల్పోకపోతే మనిషి అసాధ్యాన్ని సాధించగలడని చెప్తుంది ఈ సినిమా. మరి ఆ సినిమాలోంచి ఒక మంచి పాట.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు సింగీతం శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి సినీ సంగతులని మాట్లాడుకుంటున్నాం. మాటలు లేకుండా మాట్లాడిన సినిమా, అరే భలే ఉంది అనుకున్నారు చూసిన వారంతా. ఒక్కసారి ఊహించండి, ప్రధాన పాత్రలుగా ప్రేమ, ఆకలి, పేదరికం, ద్రోహం, హాస్యం అన్నీ మాట్లాడతాయి, కానీ సంభాషణ లేకుండా. ఐస్ ముక్కలు కరిగే శబ్దం, చెప్పుల శబ్దం, సిగరెట్ లైటర్ సౌండ్, ఇలా ప్రతి చిన్న శబ్దాన్ని ఒక క్యారెక్టర్గా మార్చి థియేటర్లో జనాన్ని నవ్వులతో ముంచేశారు సింగీతం శ్రీనివాసరావు గారు. ఇది సాధ్యమా అంటే సాధ్యం చేసి చూపించారు మన సినీ సెల్యులాయిడ్ సైంటిస్ట్. అదే పుష్పక విమానం. 1987 వచ్చిన భారతీయ ఆధునిక మూకీ సినిమా కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి జాతీయ పురస్కారాన్ని అందుకుంది. పుష్పక విమానంతో ఆయన నిశ్శబ్దాన్నే సంభాషణగా మార్చేశారు అంతటి లెజెండ్ మన సింగీతం శ్రీనివాసరావు గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలు ఎంతో ఆత్మీయంగా సింగీతం గారి పాటలు బాగున్నాయంటూ సందేశాలు పంపిస్తున్నారు. ఇక 1991 సంవత్సరంలో వచ్చిన క్లాసిక్ సినిమా ఆదిత్య 369 తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్. తెలుగు సినిమా ప్రేక్షకుల్ని టైం మెషిన్ ఎక్కించి టైం ట్రావెల్ చేయించేశారు సింగీతం శ్రీనివాసరావు గారు. భూత భవిష్యత్ వర్తమానంలోకి తీసుకెళ్లి ప్రేక్షకులకి విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచారు. అంతేకాదు మన తెలుగు సంస్కృతిని గుర్తు చేశారు. అస్సలు మర్చిపోవద్దంటూ పదే పదే, ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని సినిమా కదా అది. నేనైతే ఎన్నిసార్లు చూశానో నాకు లెక్కలేదు. నాకు కూడా ద మోస్ట్ ఫేవరెట్ సినిమా సింగీతం గారిది. ఇక సింగీతం గారు కాలాన్ని వెనక్కి తిప్పలేదు. ఆదిత్య 369లో కాలాన్ని కథగా మార్చారు. టెక్నాలజీ లేని రోజుల్లో 1994 సంవత్సరంలో వచ్చిన భైరవ ద్వీపం సినిమా గురించి కొన్ని విశేషాలున్నాయి, ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: దాటే మనస్సు మాది.

95th బర్త్డే, 95 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటున్న సింగీతం శ్రీనివాసరావు గారు కూడా నిండు 100 ఏళ్లు పూర్ణ ఆయుషుతో ఇలాగే అందరినీ ఉత్సాహపరుస్తూ ఉత్తేజపరుస్తూ ఉండాలని మళ్లీ మళ్లీ కోరుకుంటోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి ఇందాకలా 1994 సంవత్సరంలో వచ్చిన భైరవదీపం సినిమాలో ఒక విశేషం చెప్తానన్నాను కదా, సినిమా గుర్తుంటే గాల్లో ఎగిరే మంచం సీన్, క్రూరముగాల సీన్స్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించాయి. గ్రీన్ మ్యాట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా కేవలం కెమెరా ట్రిక్స్, ఫోటోగ్రాఫిక్ సూపర్ ఇంపోజిషన్ టెక్నిక్స్ తో ఈ సినిమాని విజువల్ వండర్ గా తెరకెక్కించారు సంగీతం గారు. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అంటారు సంగీతం గారు. దానికి ఉదాహరణే 94 ఏళ్ల వయసులో తన 40 ఏళ్ల కలైన సంగీతం అనే అత్యద్భుతమైన మ్యూజికల్ ఫ్యాంటసీ సినిమాని తీశారు. వయసురీత్యా ఆయన బయటకు రాలేదు, నడవలేరు, కానీ నాగశ్విన్ అందించిన సాంకేతిక సహకారంతో తన ఇంట్లోనే హోమ్ థియేటర్లో కూర్చొని మానిటర్ చూస్తూ ఆన్లైన్లో ఆ సినిమాని డైరెక్ట్ చేశారు. కేవలం వర్చువల్ సెటప్స్ 77 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించారు సంగీతం శ్రీనివాసరావు గారు. అసలు ఇంతకన్నా ఏం చెప్పగలం? మనం గమనిస్తే అసలు ఆయనలో ఇప్పటికీ కూడా ఎంత ఉత్సాహంగా ఉంటారో, ఎంత వైబ్రెంట్గా ఉంటారో ఆయన మాట్లాడుతూ ఉంటే అనిపిస్తుంది కదా. మరి భైరవ ద్వీపం చిత్రం నుండి ఒక మంచి పాట.

0: भारतीय जनता पार्टी के अध्यक्ष नितिन नबीन आज से उत्तर प्रदेश के दो दिन के दौरे पर हैं। श्री नबीन आगामी विधानसभा चुनावों की तैयारियों को लेकर मेरठ और सहारनपुर में पार्टी नेताओं और कार्यकर्ताओं के साथ बैठकें करेंगे। कृषि और किसान कल्याण मंत्री शिवराज सिंह चौहान आज पंजाब के बठिंडा जिले के तलवंडी साबो से नशा मुक्त पंजाब यात्रा के चौथे चरण का शुभारंभ करेंगे। इस अवसर पर हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी भी मौजूद रहेंगे। विदेश मंत्री एस जयशंकर न्यूयॉर्क में संयुक्त राष्ट्र महासभा के 81वें सत्र में भारतीय प्रतिनिधिमंडल का नेतृत्व करेंगे। डॉ जयशंकर 26 सितंबर को संयुक्त राष्ट्र महासभा को संबोधित करेंगे। इस दौरान वे विभिन्न बहुपक्षीय और द्विपक्षीय बैठकों में भी शामिल होंगे। भारत ने कनाडा में उड़ान प्रशिक्षण के दौरान एक हादसे में तमिलनाडु और पुदुचेरी के दो विद्यार्थियों मनोज शिवकुमार और श्रीसरण तिरुगनानासंबंधम की मृत्यु पर शोक व्यक्त किया है। वैंकूवर में भारत के महावाणिज्य दूतावास ने सोशल मीडिया पोस्ट में कहा है कि दुख की इस घड़ी में वो शोक संतप्त परिवार के साथ है। महावाणिज्य दूतावास ने कहा कि वो पार्थिव शरीर को परिवारों तक पहुंचाने के लिए सभी सहायता देने को तैयार है। गृहमंत्री अमित शाह ने आज लक्ष्मण राव इनामदार को उनकी जयंती पर श्रद्धांजलि दी। सोशल मीडिया पोस्ट में श्री शाह ने कहा कि लक्ष्मण राव इनामदार ने राष्ट्र सेवा, संगठन निर्माण और सहयोग के माध्यम से समाज को सशक्त बनाया। जापान एशियाई खेलों में भारत ने पुरुषों की 10 मीटर एयर राइफल स्पर्धा में दो पदक जीते। हिमांशु ढिल्लो ने 252.4 अंक के साथ रजत और रुद्रांश पाटिल ने 230.9 अंक के साथ कांस्य पदक अपने नाम किया। इससे पहले भारत ने पुरुषों की 10 मीटर एयर राइफल टीम स्पर्धा में भी रजत पदक जीता था। हिमांशु ढिल्लो, पार्थ माने और रुद्रांश पाटिल ने दूसरा स्थान प्राप्त किया जबकि चीन ने स्वर्ण पदक जीता। मिक्स्ड मार्शल आर्ट्स में महिलाओं 60 किलोग्राम पारंपरिक सेमीफाइनल में सिंगापुर की हुई हुन टो से 0-2 से हारने के बाद सुचिका तारियाल ने कांस्य पदक जीता। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 దాటి 5 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ముందుగా ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జతచేసి 2324080523 2945509923 నెంబర్లకు కాల్ చేయండి. మర్చిపోకండి, రేపు ఉదయం మంగళవారం 10:00 నుండి 11:00 వరకు. ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు చైతన్య స్ఫూర్తిలోని? ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఒక్క 10 సెకండ్లు కళ్ళు మూసుకొని చూడండి. చీకటి, అంతా చీకటి కదా, భయమేస్తోంది కదా. కానీ ఆ అమ్మాయికి చూపు లేకపోయినా శబ్దమే ప్రపంచమైంది. పుట్టుకతోనే దృష్టిలోపం ఉన్నప్పటికీ అసాధారణ ప్రతిభతో ఆమె సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను అధిగమించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, స్ఫూర్తిగా నిలుస్తున్నారు కూడా. ఒకే ఒక్క తీగ ఉన్న బొమ్మ వాయిద్యంతో మొదలైన ఆమె ప్రయాణం ప్రపంచ రికార్డుతో పాటు అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. మరి వారెవరో ఇప్పటికే గుర్తుపట్టేశారా? వారెవరో కాదు, జాతీయ అవార్డు గ్రహీత గాయత్రి.

0: మహానటి చిత్రానికి రమ్య బెహ్రా అలపించిన పాట విన్నారు. సంగీతం మికిజె మేయర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:10 దాటి 30 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ వైకం విజయలక్ష్మి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి స్ఫూర్తిదాయక ప్రయాణపు విశేషాలు. ఇక విజయలక్ష్మి గారికి పుట్టుకతోనే కంటి నరాలు, ఆప్టిక్ నరాల సమస్య వల్ల దృష్టిలోపం వచ్చింది. అయినా తన లోపాన్ని చూసి ఆమె ఎప్పుడూ భయపడలేదు, కుంగిపోలేదు. తల్లి తండ్రి వారికి 2 కళ్ళయ్యారు. విజయలక్ష్మి శారీరక లోపాలు విజయానికి అడ్డంకి కావని నిరూపించారు. ఏకాగ్రత, పట్టుదలతో కేవలం వినడం ద్వారానే చిన్న వయసులోనే ఎన్నో రాగాలు నేర్చుకున్నారట వారు. ప్రకృతిలో పరవశించి వింటూ వచ్చే ప్రతి శబ్దాన్ని, పక్షుల కూతలను, వాన చినుకులను, సవ్వడిని గమనించి వాటిని రాగాలుగా మార్చుకున్నారట విజయలక్ష్మి. ఎంత అద్భుతమైన విషయం కదా. భగవంతుడు చూపు ఇవ్వలేకపోయినా అద్భుతమైన వినికిడి శక్తి వారికి ఇవ్వడం, ఆ వినికిడి శక్తి ద్వారానే వారు రాగాలన్నీ నేర్చుకున్నారు. ఇవన్నీ వినికిడి జ్ఞానంతో మాత్రమే. ఏ గురువు లేరు విజయలక్ష్మి గారికి. చిన్నతన నుండే రాగాలను గుర్తుపట్టి పాడటం ప్రారంభించారు. మరి వారి ప్రయాణం ముందుకెలా కొనసాగింది మాట్లాడుకుందాం. బోలెడన్ని విషయాలున్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నేనున్నాను చిత్రానికి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ వైకోమ్ విజయలక్ష్మి గారి ఇన్స్పైరింగ్ జర్నీ, స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక విన్న పాటలోలాగే తల్లి తండ్రి వెన్నంటే ఉన్నారు, వారిని ముందుకు నడిపించారు, జాతీయ స్థాయి పురస్కారం అందుకునేట్టు చేశారు విజయలక్ష్మి గారికి. చిన్నప్పుడు ఆట వస్తువులు కొనే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఒక ప్లాస్టిక్ బాటిల్కి, ఊహించండి, ఒక ప్లాస్టిక్ బాటిల్కి ఒకే ఒక తీగను కట్టి ఆమెకు ఒక ఆట బొమ్మ చేసి వాయిద్యంగా ఇచ్చారట వారి తండ్రి గారు. ఆమె ఆ సింగిల్ స్ట్రింగ్ ప్లాస్టిక్ బాటిల్ మీదే అద్భుతమైన కర్ణాటక సంగీత స్వరాలను పలికించేవారు. ఆ పట్టుదల తర్వాత కాలంలో ఆమె తండ్రి గారి చేత ఒక అరుదైన వాయిద్యాన్ని తయారు చేసేలా చేసింది. దీనికి ప్రముఖ వాయులిన విద్వాంసులు కన్నైకుడి వైద్యనాథన్ గారు గాయత్రి వీణ అని పేరు కూడా పెట్టారట. ఒకే ఒక తీగ ఉన్న వాయిద్యంపై అతి క్లిష్టమైన సంగీతాల గమకాల్ని పలికించడం ఆమెకు మాత్రమే సాధ్యమైందంటారు వినేవారంతా. కేవలం 6 ఏళ్ల వయసులోనే వేదికపై మొదటి ప్రదర్శనిచ్చి అందరినీ అబ్బురపరిచారు విజయలక్ష్మి గారు. గాయనికనే కాదు, ఒక తీగ ఉన్న గాయత్రి వీణ వాయించడంలో కూడా ప్రపంచంలో ఉన్న అతి తక్కువ నిపుణుల్లో మన విజయలక్ష్మి గారు కూడా ఒకరు.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఈ చిత్రానికి చిత్రగారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం కీరవాణి గారు, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:22 దాటి 35 సెకండ్లు. డాక్టర్ వైకుం విజయలక్ష్మి గారి

ప్రేరణాత్మక ప్రయాణం గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం మీనాటి మన చైతన్య స్ఫూర్తిలో. చూపలేకపోవడం వల్ల వేళ్లు ఎక్కడ పెడుతున్నామో అనే అంచనా కేవలం మెదడులోని లయతో మాత్రమే సాధ్యమవుతుందంటారు విజయలక్ష్మి గారు. 2017 కొచ్చిలో జరిగిన ఒక ప్రదర్శనలో ఆమె సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. సుమారు 5.5 గంటల పాటు విరామం లేకుండా 67 పాటలు ఆ గాయత్రి వీణ మీద వాయించి పాటలను అద్భుతంగా పలికించారట. ఈ మ్యారథాన్ ప్రదర్శనకు గుర్తింపుగా యూకేలోని వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. శారీరకంగా మానసికంగా ఎంతో శ్రమతో కూడుకొని ఉన్నా సరే ప్రపంచానికి తానేంటో, తన అంకితభావం, సంగీతం పట్ల తన అంకితభావం ఏంటో నిరూపించాలని ఈ పని చేశానంటారు విజయలక్ష్మి గారు. అంతేకాదు, కర్ణాటక లైట్ క్లాసికల్ సంగీత విభాగాల్లో ఆల్ ఇండియా రేడియో ద్వారా ఎన్నో ప్రదర్శనలిచ్చారు వైకోం విజయలక్ష్మి. ఇటీవలే ఏఆర్ఎం చిత్రంలో మలయాళం సినిమాకి లాలిపాటకు పాడిన లాలిపాటకు గాను 72వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ గాయనిగా నిలిచి తన ప్రతిభకు తన వైకల్యం అడ్డు కాదని దేశం మొత్తానికి నిరూపించారు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

గోదావరి చిత్రానికి శంకర్ మహాదేవన్, గాయత్రి చిత్ర బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం రాధాకృష్ణన్. మరి వైకుం విజయలక్ష్మి గారి గురించి మాట్లాడుకున్నాం. వారి పాటలు అతి తక్కువ పాటలు పాడారు మన తెలుగు భాషలో, కానీ చివరిగా వారు పాడిన ఒక మంచి పాటను వినిపిస్తాను పలాస చిత్రం నుండి. వైకల్యం అనేది శరీరానికి మాత్రమే, మన ఆలోచనలకు మన లక్ష్యానికి కాదు. నా జీవితమే దానికి ఉదాహరణ అంటూ కళ్ళు లేవని ఎప్పుడు కుంగిపోలేదు, ఆగిపోలేదు. ఆ వైకల్యాన్నే బలంగా మార్చుకొని పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనపై మనకు నమ్మకం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమంటూ ఈ యువతకి ఎంతో స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇస్తున్నారు వైకుం విజయలక్ష్మి గారు. మరి వారి జీవితం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వారు పలాస చిత్రం నుండి పాడిన పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 ఈట్ ఫిట్ లో కలుద్దాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తోంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని 6

0: కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్లో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమాపేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. విశ్వాసాన్ని పునరుద్దరించేందుకు, పరివర్తనను నిర్వహించేందుకు అందరికీ ప్రయోజనం చేకూర్చే ఐక్యరాజ్యసమితి అనే ఇతివృత్తంతో ఈ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాల అధ్యకులు, ప్రధానమంత్రులు, సీనియర్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై తమ ప్రాధాన్యతలు, వైఖరులను వివరిస్తారు. సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్లో సమావేశమవుతున్న ప్రపంచ నాయకులు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, అప్పుడే ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత జాతీయ ఫార్ములరీ 7వ సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో 1100కు పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రతా డేటాబేస్కు ఔషధ భద్రతా సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓకు ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు ఎదిగిందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పౌరులు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని, నిపుణుల ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలని, ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
1: We have over the years developed a very strong pharmacovigilance ecosystem which is capable of collecting, processing, analyzing as well as generating the medicines safety data from across the country. And today we have around 1150 ADR monitoring centers which are operational across the country, and we also intend to expand these facilities up to the primary health facility level.
0: భారత సౌర ఇంధన సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత సౌర ఇంధన సంస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణకై తమ ప్రాణాలర్పించిన అమృతాదేవి బిష్ణోయ్ సహా ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు ఖేజర్లీ త్యాగదినం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగధనుల జ్ఞాపకాలు నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో అంతర్భాగంగా నిలిచి ఉన్నాయని ఓం బిర్లా అన్నారు. భారత్లో పర్యావరణ పరిరక్షణ భావన కొత్తది కాదనే విషయాన్ని ఖేజర్లీ చెబుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. హిమాన్షు దిల్లాన్ 252.4 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకోగా, రుద్రాంక్ష్ పాటిల్ 230 6.9 స్కోర్ తో కాంస్య పథకాన్ని

0: కైవసం చేసుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో కూడా భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. హిమాన్షు దిల్లాన్, పార్థ్ మానే, రుద్రాక్ష్ పాటిల త్రయం 1890.1 స్కోరుతో 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్టలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులలో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్లలో పరిస్థితులు నైరుతి రుతుపవనాల తిరోగమనానికి మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. జార్ఖండ్, ఒడిషా, రాయలసీమ, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం ప్రధానమంత్రి నిబద్దత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత, సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తనను తీసుకువస్తోంది. ఈరోజు లక్ష్మణరావు ఇనామ్దార్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మణరావు తన సేవ, సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుజరాత్లో జరిగిన సహకారోద్యమానికి ఆయన దిశానిర్దేశం చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 10 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నిస్తం పద్మిని. ఎలా ఉన్నారు శ్రోతలందరూ? పండగ ఎలా చేసుకున్నారు? వినాయక చవితి పండగ ఎలా జరిగింది? అసలు పండగ అంటేనే సంబరం, మంచి టేస్టీ ప్రసాదాలు, ఆ వావ్ ఎంత బాగుంటాయి కదా, రుచి రుచిగా తింటూ ఉంటే అన్ని చోట్లకి అన్ని పండాలకి తిరుగుతూ వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు తింటూ ఎంత బాగుండేదో చిన్నతనంలో. మరి ఇప్పుడు కూడా అలాగే ఉందా? మీరు కూడా వెళ్ళి మీ ఊళ్ళలో అన్ని చోట్ల వెళుతున్నారా, తిరుగుతున్నారా? ఇంతకీ ఈట్ ఫిట్ అని చెప్పి పద్మిని ఎందుకు ప్రసాదాల గురించి మాట్లాడుతోంది అంటే, చెప్తాను, ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా గణేష్ నవరాత్రుల్లో, మన బతుకమ్మ పండగల్లో, దసరా నవరాత్రి పండగల్లో ఇచ్చే ప్రసాదంలో ఒక సూపర్ ఫుడ్ ఉంది. ఆ దాని గురించే మనం ఈరోజు ఈట్ ఫిట్లో మాట్లాడుకోబోతున్నాం. మరి అదేంటో మీరే గుర్తుపట్టండి, చిన్న క్లూ ఇస్తాను. ఏంటంటే, మంచిగా నానబెట్టి ఉడికించి రకరకాల వంటల్లో చేసుకోవచ్చు. ముఖ్యంగా అన్ని నవరాత్రి ఉత్సవాల్లో తప్పకుండా ఇస్తారు ఈ సూపర్ ఫుడ్ని. ఎన్నో పోషకాలనిది. ఇంకో విశేషం ఏంటంటే, ప్రపంచంలోనే ఈ సూపర్ ఫుడ్ ఉత్పత్తిలో మన భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. ఏంటది? మీరు గుర్తుపడితే 04023240852 ఈ నంబర్కు నాకు వాట్సాప్ సందేశం పంపించండి. దాని గురించి బోలెడని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్ కార్యక్రమంలో.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు, వెయిట్ చేద్దాం, ఇంకా బోల్డ్ అన్ని వస్తున్నాయి. ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085239 5959 ఫోన్ నెంబర్ మరొకసారి 0402324085223240853295092 ఈ నంబర్లకు ఫోన్ చేయండి. మర్చిపోకండి రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు

ఒంటిలో నిరగతమంతా రంగలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.

ఎంతమంది ఈ పాటకి హమ్ చేస్తూ కాళ్ళు షేక్ చేశారు చెప్పండి. ప్రపంచాన్ని ఊపేసిన పాట కదా. ట్రిపుల్ ఆర్ చిత్రానికి రాహుల్ జప్లిగంజ్ కాలభైరవ పాడిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. చాలా మంది శ్రోతలు గుర్తుపట్టి సందేశం పంపించారు. జయలక్ష్మి గారు, భవానీ, వెంకటేష్, అవనిజ, మాధవి లత గారు, ఎస్ మీరు పంపించిన సమాధానం కరెక్ట్. కొమ్ము శనగలు ప్రసాదాన్ని మనకి చాలా సాధారణంగా ఇస్తూ ఉంటారు కదా ఈ నవరాత్రి ఉత్సవాల్లో. వాటినే గుగ్గిళ్ళని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. మరి ఎన్నో పోషకాల నిధి, ఎంతో గొప్ప సూపర్ ఫుడ్ ఈ శనగలు. వాటి గురించే ఈ రోజు మాట్లాడుకుందాం. మొక్కల ఆధారిత సంపూర్ణ శాకాహార ప్రోటీన్, అంటే ప్లాంట్ ప్రోటీన్ ఈ శనగలన్నమాట. ఒక అద్భుతమైన ప్రోటీన్ వనర్ అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు. ఇంకొకటి చెప్పాను కదా, ప్రపంచంలోనే శనగల ఉత్పత్తిలో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. చిన్నగా ముదురు రంగులో ఉండే నల్ల శనగలు, ఇంకా ఇంకొక రంగులో కూడా ఉంటాయి అవి తెల్ల శనగలు, వాటిని కాబూలి చనా అంటారు. ఇవి కాస్త పెద్దవిగా లేత రంగులో ఉంటాయన్నమాట. కానీ శనగలో ఉండే ప్రోటీన్, ఫైబర్, వైటమిన్ సమృద్ధిగా ఉండే ఒక పౌష్టికాహారం. అన్ని వయస్సుల వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రోటీన్ అంటారు పోషకాహార నిపుణులు. ఇక బరువు నియంత్రణకి సూపర్ దోస్త్ అంటున్నారు డైటీషియన్స్ కూడా. ఎందుకు, ఏంటి ఆ కథ, ఆ విశేషాలు అవన్నీ చెప్తాను. ముఖ్యంగా వీటిలో ఉండే పీచు పదార్థం వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. మీరు ఒకసారి గమనించండి, శనగలు తిన్నాక ఏదైనా కొంచెం చాట్ తిన్నాం అనుకోండి, కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఇంకా అబ్బా, ఇంకా రాత్రి డిన్నర్ స్కిప్ చేసేయచ్చులే అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందాకలా చెప్పినట్టు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. ఇంకా శనగల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు తగు మోతాదులో తీసుకుంటే మధుమేహాన్ అనే వ్యాధికి కూడా మంచిదంటున్నారు వైద్యులు. మరి కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయంటున్నారు హృద్రోగ నిపుణులు. ఇంతమంది డాక్టర్స్ ఇంతలాగా చెప్తున్నారంటే ఇంకా పోలెడన్ని పోషకాలు కూడా ఉన్నాయి ఈ శనగల్లో. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి వినాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలా ఉన్నారు?
1: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
1: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
3: ఆర్బీఐ అంటుంది,
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి శనగలు, చిక్ పీస్ లో ఉండే ప్రోటీన్, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకలో అన్ని విషయాలు చెప్పావు కదా పద్మిని, అంటే ఎన్ని విషయాలు విన్నా సరే మనం ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్లు అంటే వైద్యులు, మరి పోషకాహార నిపుణులు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు మాత్రమే మనం ఏ ఆహారం తినాలన్నా ప్రయత్నించాలంటున్నారు. ఇక శనగలు ఎనర్జీ బూస్టర్స్, పిల్లలకి అధిక శక్తిదాతలు అంటున్నారు న్యూట్రిషనిస్ట్. ఎలా అంటే, రోజు ఉడికించిన శనగలు తినడం వల్ల శరీరానికి మంచి బలం చేకూరుతుందిట. వీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. కండరాల బలానికి, కణాల మరమ్మతుకి కూడా తోడ్పడతాయిట ఈ శనగలు. పిల్లలకైతే మాత్రం ఇది బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. స్కూల్ నుంచి వచ్చారనుకోండి, కాస్త హాయిగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని స్నానం చేసుకున్నాక కొంచెం శనగల్ని ఉడికించి అలా వేయించి రోస్ట్ చేసి పెట్టారనుకోండి, ఆడుతూ పాడుతూ తినేస్తారు. ఏమంటారు? ఇక జ్ఞాపక శక్తిని, మూడ్ని కూడా సరిచేయడంలో సూపర్గా పనిచేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. మరి పిల్లలకే కాదు, మహిళల ఆరోగ్యానికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, పీరియడ్ సమస్యలు ఉన్న మహిళలకు డాక్టర్లు శనగలను ఎక్కువగా రికమెండ్ చేస్తున్నారట. ఎందుకంటే ఈ శనగలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డ మెదడు పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుందట. మరి వావ్ అనిపిస్తోంది కదా, ఇన్ని పోషకాల నిధి ఈ పోషకాహారమైన శనగలు. మరి మరిన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అల వైకుంఠపురం చిత్రానికి అర్మాన్ మాలిక్ పాడిన పాట వినారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. సెనెగల్లో పోషక విలువల గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఈ సెనెగల్ గురించి. దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలో కాఫీ గింజల కొరత ఏర్పడినప్పుడు ప్రజలు నల్ల శనగలను వేయించి పొడి చేసుకుని సెనెగల్ కాఫీ అంటే చిక్పీ కాఫీ తయారు చేసుకుని తాగేవారట. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కెఫీన్ లేక కాఫీ కోసం దీన్ని, కెఫీన్ స్థానంలో కాఫీ కోసం దీన్ని వాడుతూ ఉంటారట కూడా. కానీ శనగలు ఎప్పుడు పెడితే అప్పుడు, ఎలా పెడితే అలా తినకూడదంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే వాటిలో కొన్ని రకాల టాక్సిన్స్, విష పదార్థాలు కూడా ఉంటాయట. మరి ఎలా తినాలి, ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఆ విషయాలు కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మా కిసిత్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన అనంత్ శ్రీరామ్. మరి ఈ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:03 దాటి 20 సెకండ్లు. మరి ఎలా తినాలి, న్యూట్రిషనిస్ట్ అంటే పోషకాహార నిపుణులు ఎలా తింటే బాగా వంట పడతాయి శనగల గురించి చెప్తానన్నాను కదా. ఎలా తినాలంటే ఈ శనగల్ని నానబెట్టి ఉడికించిన తర్వాతే తినాలి. ఎందుకంటే వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల కొందరిలో గ్యాస్ లేదా కడుపుబ్బరం రావచ్చుట. అందుకని న్యూట్రిషనిస్ట్ ఒక సీక్రెట్ చెప్తున్నారు. ఏంటో తెలుసా, శనగలు కేవలం విడిగా తినడం కంటే వాటిని అన్నంలో లేదా చపాతి లేదా మీరు తినే పుల్కాలు లేదా దోశలు వేటిలోనైనా కలిపి తింటే అది శరీరానికి 100% కంప్లీట్ ప్రోటీన్గా మారుతుందిట. మరి తప్పకుండా ఇన్ని పోషకాహారాలు ఉన్న ఈ శనగల్ని వారంలో 2-3 సార్లు మీ ఆహారంలో చేర్చుకోండి. కానీ కొంతమంది ఈ శనగల్ని తినకూడదని కూడా చెప్తున్నారు వైద్యులు. ఎవరంటే కిడ్నీలో రాళ్లు లేదా తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉంటే శనగలకు దూరంగా ఉండమని చెప్తున్నారు వైద్యులు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఎవరు ఏం చెప్పినా సరే ఆ ఆహారం మీకు సరిపోతుందా లేదా అని మీ పర్సనల్ వైద్యుల్ని సంప్రదించి మాత్రమే తీసుకోండి. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మన సూత్రం అదే ఏంటంటే మితం హితం. మితంగా తినడం, మితంగా తింటేనే మనకు అది హితంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్.

చాంపియన్ చిత్రానికి రామ్ మిర్యాల ఆలపించిన పాట వినారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం వికి జే మేయర్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికి ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో రాష్ట్రీయ సైనిక్ సంస్థ 19వ జాతీయ సదస్సును గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ఉదయం ప్రారంభించారు. ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సందర్శనకు వెళ్లడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పుబట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో రాష్ట్రీయ సైనిక్ సంస్థ 19వ జాతీయ సదస్సు ప్రారంభమైంది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఆదిలాబాద్లో నిర్మించనున్న విమానాశ్రయానికి సంబంధించి జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పనులను ముందుకు తీసుకెళ్లడానికి రక్షణ పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకం జరిగిందని, రక్షణ మంత్రిత్వ శాఖ పలు మౌలిక వసతులను ఇక్కడ నిర్మించనుందని వెల్లడించారు. సివిల్ టెర్మినల్ తదితర సదుపాయాలను ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తుందని, ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి రాష్ట ప్రభుత్వం నుంచి కూడా నోడల్ అధికారిని నియమించాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సందర్శనకు వెళ్లడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి కొత్త ట్రైసైకిళ్లు, ఫాగ్ మిషన్లు అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి డివిజన్కు ఒక ట్రైసైకిల్ అందజేస్తున్నామని, 17 కోట్ల రూపాయలతో బయో మైనింగ్ పనులకు టెండర్లు మొదలు కానున్నాయని, 80 కోట్ల రూపాయలతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, 16 కోట్ల రూపాయలతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులు చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి తెలియజేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమనేత, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం, అనంతరం తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన మహనీయుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని మంత్రి పేర్కొన్నారు. పదవుల కంటే ప్రజా ప్రయోజనాలకే ఆయన ఎల్లప్పుడూ ప్రాధాన్యత.

0: ఇచ్చారని, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మంటపంలో వేద పండితులు భట్టి విక్రమార్కకు వేదాశీర్వచనం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్ వసతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, హుస్సేన్సాగర్లో సాంప్రదాయబద్దంగా వినాయక నిమజ్జనాలకు పూర్తి అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఉస్మానియా లా కాలేజీ, ఈ హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టళ్లను సందర్శించిన ఆయన, ఓయూ అభివృద్దికి ముఖ్యమంత్రి ప్రకటించిన 1000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ ఏడాది గణేష్ నిమజ్జనాలను హుస్సేన్ సాగర్ నుంచి బ్యాక్ వాటర్స్ కు మళ్లించే ప్రయత్నాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు.
1: ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇస్తానని చెప్పారు, మరి అది ఏమైందో ఒకసారి. మరి 1000 కోట్ల తర్వాత ముందు కొత్త హాస్టల్ కట్టియాలి, పాత హాస్టల్ ఏదైనా వాడే పరిస్థితి ఉంటే దానికి మరమ్మతు చేయాలని చెప్పేసి కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వారి చేతులు ఉంది కాబట్టి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం, ప్రధానమంత్రి నిబద్దత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత, సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తన తీసుకొస్తోంది. మధ్యప్రదేశ్లో పెద్ద సంఖ్యలో రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా 6000 రూపాయల ఆర్థిక సహాయం 3 వాయిదాల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాల అవసరాలను తీర్చుకోవడానికి ఈ మద్దతు రైతులకు ఉపయోగపడుతోంది. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఖండించారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో సహా పలువురు నేతలను నిర్బంధించడం రేవంత్ సర్కార్ కుట్రగా ఆరోపించారు. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, అరెస్టైన నేతలను విడుదల చేసి ఆయకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆలేరుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్టలో విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలేరుకేం చేశారో చెప్పాలని ప్రశ్నించిన ఆయన, గంధమల్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదని, తపాస్పల్లి నీటిని తరలించకపోయిన చరిత్ర బీఆర్ఎస్దేనని ఆరోపించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 2 అక్టోబర్ వరకు నిర్వహిస్తున్నట్టు జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ అధికారి సురేష్ తెలిపారు. చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి శుభ్రపరచడం, తడి పొడి చెత్తపై అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో ప్రతిజ్ఞలు, వ్యాసరచన, చిత్రలేఖన కార్యక్రమాలు నిర్వహించి యువతను భాగస్వాములను చేయనున్నట్టు వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 7 రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే 23, 24, 25 తేదీల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి 1981లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచంలో హింసను తగ్గించడం, యుద్దాలను నివారించడం, శాంతి అహింసలను పెంపొందించడం ఈ దినోత్సవం లక్ష్యం. శాంతిలో పెట్టుబడి, అందరికీ ప్రతిచోట ప్రతిరోజు అనే అంశాన్ని ఈ ఏడాది ఇతివృత్తంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నెల 23న నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం

0: అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తోందని కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యకులు సాయిని మల్లేశం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చింతకుంట కెనాల్లో గణేష్ నిమజ్జనం కోసం నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసే సమయంలో వారి మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన నాయకులను ప్రత్యేక వాహనాల్లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అంతకుముందు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యకులు సాయిని మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పామాయిల్ పంటకు మార్కెట్ ఏర్పాటు చేసినట్టు జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి తెలిపారు. కాగజ్నగర్ మండలం ఆరేగూడ గ్రామంలో రైతులు పండించిన పంటను కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కొనుగోలు చేయిస్తున్నామన్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఆయిల్ పామ్ పథకం ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయని, ఈ పంట రైతుల ఆర్థికాభివృద్దికి ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి వట్టివాగు ప్రాజెక్టు రెండు గేట్లను మీటరు మేర ఎత్తి 3600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారని ఇరిగేషన్ ఈఈ గుణవంతరావు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో రాష్ట్రీయ సైనిక సంస్థ 19వ జాతీయ సదస్సును గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ఉదయం ప్రారంభించారు. ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సందర్శనకు వెళ్లడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పుబట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 33 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరూ అప్పుడే నాకు సందేశాలు పంపించేస్తున్నారు, వెల్కమ్ టు షో టైం అని మీరే నాకు ఆహ్వానం పలుకుతున్నారు. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు, ఈ రెండు మాత్రమే. ఎప్పట్లాగానే దయచేసి ఎటువంటి వాయిస్ మెసేజెస్ కానీ వీడియో మెసేజెస్ కానీ పంపించకండి, ఇది మీరు గమనించగలరు. మరి నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు 0402324052 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. మరి షో టైంని కిక్ స్టార్ట్ చేసేసుకుందామా? ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటరుగా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0402 జతచేసి 2324052 2 3 5 5 0 9 2 3 ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324052 2 3 2 4 0 8 5 3 2 9 5 5 0 9 2 3 ఈ నెంబర్లకు కాల్ చేయండి. మర్చిపోకండి రేపు ఉదయం 10:00 నుండి 11:00 వరకు. ఇక అస్సలు ఆలస్యం లేదు, షో టైంలోకి అడుగు పెట్టేద్దాం. ఎప్పట్లాగానే కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, సినిమా ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా మీ మొబైల్స్

సిద్ధంగా ఉన్నాను అంటూ మీరు పంపించిన సందేశాలే నాకు సమాధానం చెప్పేస్తున్నాయి. షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ఆసియా క్రీడలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు మనకి, 20వ ఆసియా క్రీడలు జపాన్లో సెప్టెంబర్ 19వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటి ఆసియా క్రీడలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ప్రశ్న మరొకసారి, మొట్టమొదటి ఆసియా క్రీడలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? మీకు తెలిస్తే, మీకు సమాధానం తెలిస్తే 0402324052 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మన శ్రోతలు సెంచరీ కొట్టుకుంటే ఎలా ఉంటారు చెప్పండి. మోర్ దాన్ 100 మెసేజెస్ వచ్చేసాయి ఈ షో టైంలో నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్నకి. మరి ప్రశ్న ఏంటంటే, 20వ ఆసియా క్రీడల్లో జపాన్లు ప్రారంభమయ్యాయి, ఏ సంవత్సరంలో మొట్టమొదటి ఆసియా క్రీడలు ప్రారంభమయ్యాయి అన్నాను. చాలామంది ఏంటి 99% శ్రోతలందరూ సరైన సమాధానాలు పంపించారు. ఇంతమంది పేర్లు నేను ఎలా చదవని చెప్పండి, కానీ ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రం చదివే ప్రయత్నం చేస్తాను. బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, రాకేష్ పరిధి నందిపేట నుండి, పడికెల రాజు నిజామాబాద్ నుండి, పావని బోరబండ నుండి, శేషు కుక్కట్పల్లి నుండి, ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, భోగమార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుండి, వేముల నరసింహరావు నిజామాబాద్ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల దస్తగిరి ప్రొద్దుటూరు నుండి, పాలెంపోలే ఆలగడ్డ నుండి గంగిరెడ్డి గారు ఆదిలాబాద్ నుండి పంపించారు, వెంకటేష్ మోనిక కుషాయిగూడ జయలక్ష్మి గారు ఖైరతాబాద్, విజయ్ కుమార్ చందానగర్ నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, శ్రీనివాస్ షాపల్లి నుండి, అరుణ రాజేంద్ర జక్రాన్పల్లి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, నేదునూరు కళ్యాణాచారి, నాగర్ కర్నూలు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, ఇంకా దోర్నాల్ బాలరాజు వనసెలిపూర్ నుండి, సూర్యశ్రీ కౌకూరు నుండి, సిరికొండ నుండి తాళగీత రాజలింగం వృషాలి పంపించారు, ఇంకా దివాకర్ ఉమ్మడి నుండి పంపించారు, జానీ బంజారా హిల్స్ నుంచి పంపించారు, భవాని షాపూర్ నుండి, భూదాన్ పోచంపల్లి నుండి, మార్కండే ఎలగందుల మార్కండే గారు పంపించారు, ఇంకా అప్పలరాజు గారు పెడ నుండి, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుండి, అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, సులోచన కరీంనగర్ నుండి, తిప్పత్తి నుండి, నేదునూరి చిలకమరి ఉపేంద్రాచారి గారు, ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. వీళ్ళు చాలా ఫాస్ట్గా పంపించిన శ్రోతలు, ఇంకా చాలా చాలా మంది శ్రోతలు పంపించారు, వాళ్ళందరి పేర్లు చదవలేము కాబట్టి మీరు గమనించాలి. మరి సరైన సమాధానం ఏంటంటే, 1951వ సంవత్సరంలో మార్చి 4 మొదలయ్యాయి మొట్టమొదటి ఆసియాడ్, దాన్ని ఫస్ట్ ఆసియాడ్ అంటారు. మన దేశ రాజధాని న్యూఢిల్లీలో మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రారంభించారు, మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో మొదలుపెట్టారు. అప్పట్లో 11 దేశాలు మాత్రమే పాల్గొన్నాయట మొట్టమొదటి ఫస్ట్ ఏషియాడ్లో. కానీ ఇప్పుడు జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మాత్రం 45 ఆసియా దేశాలు పాల్గొంటున్నాయి. ఇక జపాన్ ఆతిథ్యం ఇస్తోంది కదా, ఇది 3వసారిట జపాన్ ఈ ఏషియా క్రీడలకి ఆతిథ్యం ఇవ్వడం. 1958వ సంవత్సరం టోక్యోలో, 1994వ సంవత్సరం హిరోష్మాలో, అలాగే 2026వ సంవత్సరం ఇప్పుడు నయోగాలో జపాన్లో ఆతిథ్యం ఇస్తోంది అనమాట, ఆతిథ్యం ఇస్తోంది. ఇది షో టైంలో మొట్టమొదటి ప్రశ్న. మరి రెండవ ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి, కాస్త తికమగ్గా ఉంటుంది కానీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రశ్న ఏంటంటే, ఒక సినిమాలో వచ్చే కురుక్షేత్ర సంగ్రామ ఘట్టంలో, ఒక సినిమాలో అంటే 90స్లో వచ్చిన సినిమా ఇది, ఒక సినిమాలో వచ్చే కురుక్షేత్ర సంగ్రామ ఘట్టంలో పౌరాణిక పాత్రల్లో ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్ గారు కర్ణుడిగా, అర్జునుడిగా శ్రీకాంత్, ధర్మరాజుగా గిరిబాబు, దుర్యోధనుడిగా ప్రసాద్ బాబు గారు కనిపిస్తారు. కొంచెం కష్టమైన ప్రశ్నే, ఆలోచించండి, మీరు చెప్పేస్తారు నాకు తెలుసు. ప్రశ్న మరొక్కసారి, ఒక కురుక్షేత్ర సంగ్రామ ఘట్టంలో పౌరాణిక పాత్రల్లో రాజశేఖర్ గారు కర్ణుడిగా, అర్జునుడిగా శ్రీకాంత్, ధర్మరాజుగా గిరిబాబు గారు, దుర్యోధనుడిగా ప్రసాద్ బాబు గారు కనిపిస్తారు. ఇది ఏ సినిమావో తెలిస్తే 0402324 0852 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పెద్ద నయ చిత్రంలో చిత్రానికి గాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం కోటి, రచన వేటూరి సుందరరామూర్తి గారు. షో టైం వింటున్నారు. ఇంత సులువైన ప్రశ్న అడిగేశానా అని నేను ఒక్కసారి నాలికి కరుచుకున్నాను. షో టైంలో అడిగిన రెండో ప్రశ్న మరి అర్జునుడిగా శ్రీకాంత్, రాజశేఖర్ కర్ణుడిగా ధర్మరాజు గారు, ధర్మరాజుగా గిరిబాబు గారు, దుర్యోధనుడిగా ప్రసాద్ బాబు గారు కనిపిస్తారు ఏ సినిమా అంటే అసలు శ్రోతలందరూ 100% సరైన సమాధానాలు పంపించారు. కానీ ఇన్ని సమాధానాలా? ఘటోత్కచుడు కరెక్ట్ సినిమా, ఎందుకంటే అందరూ సరైన సమాధానం పంపించారు కదా, అందుకే చెప్పేశానమాట. ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఘటోత్కచుడు సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. సినిమా ముందు ప్రారంభంలో వచ్చే సన్నివేశం కురుక్షేత్ర సంగ్రామ ఘట్టంలో పౌరాణిక పాత్రలో వీరందరూ కనిపిస్తారు. అదే సినిమాలో ఒక ప్రత్యేక గీతం, అంటే ప్రత్యేక గీతం డాన్స్ గీతంలో నాగార్జున కుమార్ కూడా కనిపిస్తారనమాట. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు ముందుగా వచ్చిన వాళ్ళ పేర్లు నేను చదువుతాను. ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల, అలాగే పానుగంట రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు, బీహెచ్ఎల్ నల్లగొండ నుండి, భూదాన్ పోచంపల్లి నుండి భోగ సాయి విజయ వెంకటమ్మ పంపించారు, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, దోనాల బాలరాజు హైదరాబాద్ వనసల్లిపురం నుండి, రాజు హరత్ రాజుగారు పంపించారు, ఏ చౌరస్తాండో రాయలేదు. ఇక పీసాదిగూడ నుండి శ్రీనివాస్, ఘటోత్కచుడు మూవీ అంటూ అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి పంపించారు, భూదాన్ పోచపల్లి నుండి భోగ మార్కండే అనిత, జగదీష్ రంజన వారాసిగూడ నుంచి పంపించారు, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుండి, ఇంకా ఎవరు, సంతోష్ కుమార్ అడెప్, సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, పడిగెల రాజుగారిని

మామ జరుదీన్ ఉమ్మడి నుండి పంపించారు. నమస్కారం అండి, మీకు నమస్కారం. పాలెం పోలేగారు రాళ్లగడ్డ నుండి, ఇంకా నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి పంపించారు. న్యామనది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, కల్వకుర్తి నుండి నాగర్కర్ణ నుండి ఉపేంద్రాచారి, పుట్టపాక నుండి భవానీ వెంకట్, దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు నుండి అనిల్ కుమార్, చంద్రశేఖర్ నగర్ నుండి పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మన్కుర్తి నుండి, రాము సుమతి విశాల్ శరణ్య రావిరాల నుండి పంపించారు. అంకుషాప నుండి దోనాల సుదర్శన్ గారు పంపించారు. డాక్టర్ వెంకయ్య బెల్లంపల్లి నుండి, సులోచన కరీంనగర్, అప్పలరాజు గారు పేడ నుండి, శేషు కుక్కట్పల్లి నుండి, ఇంకా చాలా చాలా సందేశాలు వచ్చేసాయి. కానీ వీరు ఫాస్ట్గా పంపించిన వాళ్ళు చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి గారు, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న నుండి, రాజన్న సిరిసిల్ల నుండి పంపించారు, తోట సంతోష్ పొతంగాల నుండి పంపించారు. ఫాస్ట్గా వచ్చిన సమాధానాలు ఇవన్నమాట. ఇక షో టైంలో మూడో ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రశ్న ఏంటంటే, ఇటీవల తెలంగాణ తేజం అనే పురస్కారాన్ని అందుకున్న రచయిత ఎవరు? ప్రశ్న మరొకసారి, చాలా రీసెంట్గా తెలంగాణ తెలుగు తేజం అనే పురస్కారాన్ని అందుకున్న రచయిత ఎవరు? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒక ట్రెండ్ సెట్ చేసిన పాట కదా ఇది. గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి ఆల్పించిన పాట విన్నారు, సంగీతం బప్పి లహరి. మరి షో టైంలో మూడో ప్రశ్న అడిగాను, తెలంగాణ తెలుగు తేజం అనే పురస్కారాన్ని ఇటీవల అందుకున్న రచయిత ఎవరని అందరు శ్రోతలు కరెక్ట్ సమాధానం పంపించారు. చాలా మంది శ్రోతలు పంపించారు, మరి చూద్దాం ఎవరెవరు ఉన్నారో. ముందుగా డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, ఇంకా ఎవరు పంపించారంటే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు అశోక్ తేజ, రాజు కుమార్ నిజామాబాద్ నుండి పంపించారు, మాధురి మయూరి హుజరాబాద్ నుండి, ఇంకా ఎవరు పంపించారంటే మురహరి యశోద నిజామాబాద్ నుండి పంపించారు, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి బాలు మోనికా వినయ్ కుమార్ పంపించారు, సుద్దాల అశోక్ తేజ ఇది కరెక్ట్ ఆన్సర్, ఇదే ఆన్సర్ అంటూ సురేష్ గారు నేరడ్మెట్ నుంచి పంపించారు, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ పుట్పాక్ నుండి, భవానీ వెంకట్ ప్రగతి నగర్ హైదరాబాద్ నుండి, కేసార్ ఆంజనేయులు రాజలక్ష్మి యాదవరెడ్డి హుజూరాబాద్ నుండి పంపించారు, ఇంకా భవన్ గర్ నుండి భవన్ భింగివార్ రవి గారు భీమ్గల్ నుండి పంపించారు, షేరే బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి పంపించారు, తాళ్ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి గారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి గారు, ఇంకా చిలక నారాయణ అన్సూయ గారు యమున జానకంపేట నిజామాబాద్ నుండి పంపించారు, వేరూపాక్షప్ప రాయగిరి నుండి పంపించారు, శివకుమార్ పద్మ రిషిత హన్విత బోడుపల్లి నుండి పంపించారు, పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల నుండి, సుద్దాల అశోక్ తేజ అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, చింతా శ్రీనివాస్ చాపల్లి నుండి, శివకుమార్ భువనగిరి నుండి, కనకారావు పెడ నుండి, ఇంకా పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుండి పంపించారు, సుద్దాల అశోక్ తేజ అంటూ అనిల్ కుమార్ చంద్రశేఖర్ గారు పంపించారు, డాక్టర్ వెంకన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా రంజిత్ సంధ్య కుబేర్ నుండి పంపించారు, భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, భవానీ షాపూర్ నుండి, ముండ్రాయి గ్రామం నుండి అనుమోల్ మోహన్, బ్రహ్మయ్య కర్నూలు నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరుపల్లి నుండి, ఇంకా కల్వకుర్తి నాగర్ కర్నూలు నుండి, నేదు నుండి కళ్యాణాచారి, సుద్దాల అశోక్ తేజ్ అంటూ అప్పలరాజు గారు పెడన్ నుండి పంపించారు, ఇంకా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్ శరీర నుండి, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మన్కుర్తి నుండి, పాషా వరంగల్ నుండి, నిజాంపేట నుండి గణేష్ వేదవతి గారు పంపించారు, ఇంకా కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నుండి, పీర్జాదిగూడ నుండి శ్రీనివాస్, తేజేషు కూకట్పల్లి నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, బాలకృష్ణ నరసంపేట నుండి, సిరికొండ నుండి తాళగీత రాజలింగం మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు, వీరందరికీ కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో చివరి ప్రశ్న వచ్చేస్తుంది, ఏంటా ప్రశ్న తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
0: మరి ఇందాకల ప్రశ్నకి సరైన సమాధానం నేను పూర్తిగా చెప్పలేదు కదా. ఇటీవల తెలంగాణ తెలుగు తేజం అనే పురస్కారం అందుకున్నది ఎవరంటే సుద్దాల అశోక్ తేజ్ గారు. తెలుగు భాషా సంరక్షణ సంఘం, తెలంగాణ సాహితీ సంస్థ ప్రతి ఏటా ఇచ్చే రాష్ట్రస్థాయి తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారం 2026వ సంవత్సరంలో ప్రముఖ కవి, జాతీయ ఉత్తమ సినీ గేయ రచయితైన మన తెలంగాణ తేజం సుద్దాల అశోక్ తేజ్ గారు అందుకున్నారు. ఇది ఆ ప్రశ్నకు సరైన సమాధానం. ఇక ఒక జనరల్ ప్రశ్న ఎప్పట్లాగానే, ప్రశ్న ఏంటంటే గణేష్ ఉత్సవాలు అవుతున్నాయి కదా, అందరూ ఊళ్ళలో కూడా గణేష్ నవరాత్రులు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రశ్నకి చాలా ఆనెస్ట్గా సమాధానం పంపించాలి, శ్రోతలు గమనించాలి. ఎవరెవరు పర్యావరణానికి ఎంతో హితంగా ఉండే గణేష ఉత్సవాలు చేస్తున్నారు మీ గ్రామంలో, వాళ్ళు మీరు ఎలా చేస్తున్నారో నాకు సందేశం పంపించండి. 0402324582 ఈ నెంబర్కి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎంత బాగుంటుంది కదా ఈ పాట. వినాయక చవితిలో ఈ పాట లేకుండా ఇట్లా. కూలీ నెంబర్ 1 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం తాలపించిన పాట విన్నారు. సంగీతం మాస్టర్ ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మరి

0: మా గ్రామంలో అభ్యుదయ యూత్ వాళ్ళు గత 15 సంవత్సరాలుగా మట్టి గణపతినే పూజిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నాం అంటున్నారు. చాలా మంచి విషయం అండి. న్యావనది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య గారు రాశారు. ఇక వరంగల్ నుండి భాషా గారు రాస్తున్నారు, మేము కూడా భద్రకాళి యూత్ అసోసియేషన్లో మట్టి విగ్రహాలనే పూజిస్తున్నాము అంటున్నారు. నేనైతే పూర్తిగా మట్టి వినాయకుడిని 3 రోజులు పెట్టి పూల మొక్కల్లో ఉంచి నీళ్లు పోశానంటున్నారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. వండర్ఫుల్ అండి. ఇంకా మా గ్రామంలో అయితే పర్యావరణానికి హాని కలగకుండా వాతావరణానికి అనుగుణంగా నిర్వహించామంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి పంపించారు. మా కల్పతరు కమ్యూనిటీలో మట్టి వినాయకుడిని పూజించాము, అందరికీ అదే ఆచరణలో పెట్టామంటున్నారు. లక్ష్మి కందాడి గారు ఎర్రగడ్డ నుంచి మనకు సందేశం పంపించారు. మేమైతే గణేష్ ఉత్సవాలంతా ప్లాస్టిక్ లేకుండా, ప్లాస్టిక్ ప్లేట్స్ ఏమీ లేకుండా పర్యావరణానికి మంచిగా చేశామంటున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. ఇంకా జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ రాస్తున్నారు, మా గ్రామంలో విద్యుత్ దీపాలంకరణ ఊరంతా పండగగా చేశాం, ప్రతిరోజు అన్నదానం జరుగుతోందంటున్నారు. వండర్ఫుల్. ఇక మా బెల్లంపల్లిలో కృష్ణ మందిర్ లైన్లో మేము నిర్వహించాము, మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించామంటున్నారు. ఎవరు ఆడిపి సంతోష్ కుమార్ గారు రాశారు, మట్టితోటి వినాయకుడిని తయారు చేశాం, దానికే పూజ చేశాం అంటున్నారు. షాపల్లి నుండి చింతా శ్రీనివాస్, మట్టి గణపతిని చేసి నిమజ్జనం చేయడం పర్యావరణాన్ని కాపాడడం అవుతాం, అదే చేశామంటున్నారు. నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. నిజంగానే పండగలంటే ఎంతో వైభవంగా జరుపుకుంటాం, కానీ ఆ తర్వాత వచ్చే పర్యావరణానికి మనం ఎటువంటి హాని చేయకుండా సాధ్యమైనంత వరకు మన వంతు మన తక్కువగా అన్ని వాడుకుంటూ తక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను కలెక్ట్ చేస్తూ చేసుకుంటేనే కదా, అదే కదా నిజమైన పర్యావరణానికి పండగ, మనకు కూడా పండగ. మేము కూడా కాలుష్యరహితంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేషుడు కాకుండా మట్టి వినాయకుడిని పూజించాము, నిమజ్జనం చేశామంటున్నారు. పాలెం పోలేగారు ఆళ్లగడ్డ నంద్యాల నుండి పంపించారు. ఇంకా మా ఊర్లో కూడా మట్టి గణపతిని ప్రతిష్ఠించారు, రోజు డీజే కాకుండా సాంప్రదాయ పద్ధతిలో పాటలు పాడుకుంటూ భజన చేస్తూ నిమజ్జనం చేశామంటున్నారు. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి మనకు పంపించారు. ఇక ప్లాస్టిక్ లేకుండా మంచిగా చేసుకున్నామంటున్నారు ఎవరు, రవి గారు భీమగల్ నుండి. మేము కూడా మట్టి వినాయకుడిని పర్యావరణానికి హితంగానే ప్లాస్టిక్ అస్సలు వాడకుండా డిస్పోజబుల్ గ్లాసులు వీటన్నిటికీ దూరంగా ఉంచి చేసుకున్నామంటున్నారు. అప్పలరాజు గారు పెడ నుండి, మీరందరూ ఎంత వండర్ఫుల్గా చేసుకున్నారో నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చదువుతుంటే. గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా సంతోషంగా చేసుకున్నాము, రోజు భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మట్టి వినాయకుడిని పెట్టాము, ప్రసాదాలు పంచుకున్నామంటున్నారు. చిలుక నారాయణ అనసూయ గారు జాన్కంపేట్ నిజామాబాద్ నుండి పంపించారు. ఇక మోరిపొలం గ్రామం నుండి మనకి ఎవరు పంపించారంటే, ఎవరు పంపించారు, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి పంపించారు. 250 రకాల ప్రసాదాలతో ఉత్తి మట్టి వినాయకుడిని పూజిస్తాము. మేము 1108 పెన్నెలతో ప్రత్యేక పూజా కార్యక్రమం చేశాము, ఇదే విధంగా మేము పర్యావరణానికి హితంగా చేసుకున్నామంటున్నారు. ఇంకా ఎవరు రాశారు, భూదాన్ పోచంపల్లి నుండి భోగమార్కండే అనిత రాస్తున్నారు, మేము కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా నీటి కాలుష్యం లేకుండా మట్టి వినాయకుడిని పూజించామంటున్నారు. చాలా మంచి ఆలోచనలు కదా ఇవన్నీ చదువుతుంటే. ఇక బిజిలి వెంకటేష్ రాస్తున్నారు, 20 సంవత్సరాల నుండి ఇదే చేస్తున్నామండి, మేము మట్టి వినాయకుడిని పూజిస్తున్నామంటున్నారు. చాలా మంది సరైన ఇట్లా రెస్పాండ్ అయ్యారు, మేమైతే మట్టి గణపతిని పూజించామంటున్నారు. సులోచన గారు కరీంనగర్ నుండి, కల్వకుర్తి నుండి, 15 సంవత్సరాల నుండి మట్టి వినాయకుడిని పూజిస్తున్నాం అంటున్నారు. మేము కూడా పర్యావరణానికి హితంగానే చేస్తున్నాం అంటున్నారు. ఎవరంటే సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి మనకి పంపించారు. ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు. ఇంకా ఎవరు పంపించారు, భజన్ ప్రసాద్ గారు పంపించారు, మేము కూడా మట్టి వినాయకుడిని పూజించాము. ఎంత ఇంకా లాస్ట్ సందేశం వచ్చింది మనకి, వెంకటేష్ గారు నందిపేట నుండి పంపించారు, మేము కూడా మట్టి వినాయకుడిని పూజించాము, పర్యావరణానికి ఎంతో హితంగా ఉన్నామో. చాలా వండర్ఫుల్. అసలు మీ అందరి సందేశాలు చదువుతుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇది ఇవాళ షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇలాగే మీ పేర్లు చదివినా చదవకపోయినా ప్రతిరోజు షో టైంలో పాల్గొనండి, మాకు సందేశాలు పంపిస్తూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి వింటూనే ఉండండి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

రిటర్న్ ఆఫ్ డ్రాగన్ చిత్రానికి శరత్ సంతోష్, శ్రీనిష ఆలపించిన పాట విన్నారు. సంగీతం లియోన్ జేమ్స్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. కిసాన్ చాచి పద్మశ్రీ శ్రీమతి రాజకుమారి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎక్కడ మొదలైంది ఈ కథ అంటే, బీహార్లో ముజఫర్పూర్ జిల్లా ఆనంద్పూర్ గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టారు రాజకుమారి. 9వ తరగతి వరకు చదువు సాగింది. ఆ తర్వాత గ్రామంలో ఉన్న పరిస్థితుల వల్ల బాల్య వివాహం, 15 ఏళ్ల వయసులోనే బాల్య వివాహం, అత్తింటి వేధింపులు. 10 ఏళ్ల వరకు పిల్లలు కలగలేదని ఎన్నో ఈసడింపులు, ఎన్నో అవహేళనలు పడ్డారు. తర్వాత 2 పిల్లలు కలిగారు రాజకుమారి గారికి. అత్తవారింట్లో వేధింపుల వల్ల పిల్లలతో పాటు కొన్ని కారణాలతో బయటికి రావాల్సి వచ్చింది రాజకుమారి గారికి. చదువుకోలేదు, చేతిలో ఎటువంటి ఉద్యోగం లేదు, పిల్లల్ని ఎలా పోషించాలో తెలీదు. కానీ ఆవిడ కుంగిపోలేదు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 1 ఎకరం భూమిని సాగు చేయడం ప్రారంభించారు. కానీ భూమిని సాగు చేయాలంటే వ్యవసాయం తెలిసి ఉండాలి కదా. వ్యవసాయం చేయడం రాదు, చదువుకోలేదు, మరి ఎలాగ సాగింది, ఎలాగ ఆ స్థాయి నుండి పద్మశ్రీ అందుకున్నారు చెప్తాను. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది వారి ప్రయాణం అంతా. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. రచన విశ్వ, సంగీతం స్వీకర్ అగస్తి. శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకున్నాం కిసాన్ చాచి పద్మశ్రీ శ్రీమతి రాజకుమారి గారి గురించి. మరి ఈ పాట ముందు చెప్పాను, వారు ఇంట్లోంచి బయటకు వచ్చారు, తల్లిదండ్రుల నుండి సంక్రమించిన ఎకరం భూమిని సాగు చేయాలనుకున్నారు, కానీ వ్యవసాయం తెలీదు, చదువులేదు. మరి ఎలా సాగింది వారి ప్రయాణం పద్మశ్రీ వరకు చెప్పుకుందాం అన్నాను కదా. మరి ఈ ప్రయాణం ఏమంత సులభం కాలేదు. 1990వ టైం, ఆ సంవత్సరం టైం ప్రారంభంలోనే ఆమె వ్యవసాయం చదవడం నేర్చుకున్నారు. ఎలా అంటే, రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీహార్లో ఉండి అక్కడి నుండి ఆధునిక వ్యవసాయం గురించి క్లుప్తంగా నేర్చుకున్నారు. సాగులో ఆధునిక పద్ధతుల కోసం రోజు పూసా పట్టణంలో ఉన్న అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ అండ్ కృషి విజ్ఞాన కేంద్రంలోకి వెళ్లి ఆధునిక సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ఫుడ్ ప్రాసెసింగ్ శిక్షణ తీసుకున్నారు రాజకుమారి గారు. దానికోసం ప్రైవేట్గా 10వ తరగతి పరీక్ష కట్టి పాస్ అయ్యి మెట్రికులేషన్ కూడా చదువుకున్నారట. ఇక ఆ ప్రాంతంలో ఎక్కువగా రైతులు కేవలం పొగాకు పంటను మాత్రమే సాగు చేసేవారట. కానీ ఆవిడికి మాత్రం ససేమీరా పొగాకు పంట సాగు చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే పొగాకు వల్ల ఎన్ని అనర్థాలో వారికి తెలుసు కాబట్టి. మా అప్పుడు ఏం చేశారు రాజకుమారి గారు, ధైర్యం చేశారు. ఏంటంటే, పొగాకు పంటని పక్కన పెట్టి సాంప్రదాయ పద్ధతులకి మార్చారు. స్వయంగా నాగలి పట్టారు, పొగాకు స్థానంలో పండ్లు కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. దిగుమతి బాగా వస్తున్నా సరే ఉత్పత్తులు అమ్మడం ఎలా? మరి పంట అయితే చేతికొస్తుంది, మార్కెటింగ్ ఎలా చేయాలి? మరి ఏం చేశారు, ఎలాగ వారి పంటని అమ్మారు, అది కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నిన్ను కోరి చిత్రానికి చిన్మయి కార్తీ కల్పించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం గోపీసుందర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. కిసాన్ చాచి పద్మశ్రీ శ్రీమతి రాజకుమారి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి సాగు చేశారు, పంట చేతికొచ్చింది, మరి వెళ్లి సంతలో అమ్మాలి, మార్కెట్లో అమ్మాలి, ఎలా? చేతిలోనేమో బండి లేదు, డబ్బులు లేవు, ఏం చేయాలంటే ఒక పాత సైకిల్ని కొనుక్కున్నారట రాజకుమారి గారు. ఆ ఊళ్ళో ఉన్న సెకండ్ హ్యాండ్ సైకిల్ని కొనుక్కొని ఆ సైకిల్ మీదనే సమీపంలో ఉన్న మార్కెట్లకు సంతలకు వెళ్లి ఈ పంట వచ్చిన పంటనంతటిని అమ్మడం మొదలెట్టారట. వారే స్వయంగా సైకిల్పై సమీపంలో మార్కెట్లకు సంతలకు వెళ్లి అమ్మేవారు. విక్రయాల తర్వాత మిగిలిన పంటను వృధా అయ్యేది. అవును కదా, పూర్తిగా చేతిలో ఉన్న పంట అంతా అమ్ముడైపోయేది కాదు, కాస్త పంట మిగిలిపోయేది. నష్టం వస్తోందని గ్రహించి దానికోసం ఏం చేశారో తెలుసా? పండించిన పంటను వృధా కాకుండా ఉండేందుకు ఊరగాయలు, జామ్లు, మురబ్బా వంటి ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. దీంట్లో కూడా శిక్షణ తీసుకున్నారు.

ఈ ప్యాకేజింగ్ వీటన్నిటిలో కూడా శిక్షణ తీసుకున్నారని నేను దాకా చెప్పుకున్నాం కదా మన యూనివర్సిటీలో. సో అలాగా ఉత్పత్తులు మన పికిల్స్ వాటన్నిటిని ఉరగాలను తయారు చేయడం మొదలెట్టారు. వాటితో పచ్చళ్ళు జాములు తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో సైకిల్ మీద తిరిగి ఊరూరా తిరిగి అమ్మడం మొదలుపెట్టారు. అలాగా అందరూ ఆవిడని చూసి సైకిల్ చాచీ వచ్చారు, సైకిల్ చాచీ వచ్చారంటే అదే పేరు సైకిల్ చాచీ అనే పేరు స్థిరపడిపోయింది ఈ రాజకుమారి గారికి. మరి సైకిల్ చాచీ సరే, మరి సైకిల్ చాచీ నుండి పద్మశ్రీ ఎలా అయ్యారు చెప్తాను ఈ పాట తర్వాత.

పెరుగులుతీ బిర బిర బిర బిర బుర కలుపై చల చల చల చల చల చల పరుపులు తీ బిర బిర బిర బిర బుర కలుపై చల చల చల చల

మర్యాద రామన్న చిత్రానికి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం కీరవాణి. ఈ పాట గుర్తుందా? సైకిల్ మీద సునీల్ గబగబగబగబ పరిగెడుతూ ముందుకు సాగిపోతూ ఉంటాడు తుఫాన్లాగా, అచ్చంగా. అలాగే రాజకుమారి దేవి గారు కూడా సైకిల్ మీద తన ప్రస్థానాన్ని, తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కేవలం తాను ఎదగడమే కాకుండా గ్రామస్తుల కోరిక మేరకు స్వయం సహాయక సంఘాల్లో మహిళలు

పచ్చళ్ళు, జాములు, మురబ్బలు ఇలాంటి అన్ని వస్తువులు ఉత్పత్తులు తయారు చేయడంలో శిక్షణ కూడా ఇచ్చారు. వాటిని ఎలా విక్రయించాలి అనే అవగాహన కూడా కల్పించారు. ఆ విధంగా చేస్తుంటే క్రమంగా చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిన వాళ్ళు, మహిళలందరూ ఈ సహాయక సంఘాలకి రావడం మొదలుపెట్టారు, ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలాగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది దోహదం కూడా చేసింది, హెల్ప్ అయింది అంటారు రాజకుమారి గారు. తన ప్రాంతంలో దాదాపు 300 మందికి పైగా గ్రామీణ మహిళలను ఒక్క తాటిపై తెచ్చారు. అందరినీ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారికి కిచెన్ ఫార్మింగ్, తర్వాత సేంద్రియ వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ శిక్షణలో కూడా ఇచ్చి అందరినీ ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు మన కిసాన్ చాచి రాజకుమారి గారు.

గేమ్ చేంజర్ చిత్రానికి రోష్ని జేకేవి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్తమన్, రచన కాసర్ల శ్యామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. కిసాన్ చాచి పద్మశ్రీ శ్రీమతి రాజకుమార్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నేర్చుకోవాలనే కోరిక, శ్రమించే తత్వం, పట్టుదల తనను నడిపించిన సూత్రాలంటారు రాజకుమారిదేవి. మట్టిని చూసి పంట నాణ్యత చెప్పగల సాయిల్ ఎక్స్పర్ట్ రాజకుమారిదేవి. మనం గమనిస్తే వారేమి బీఎస్సీ అగ్రికల్చర్ లేదా పెద్ద పెద్ద పట్టాలు ఏమీ లేవు. కానీ దశాబ్దాల అనుభవంతో ఆమె కేవలం మట్టిని చూసి తాకి అది ఏ పంటకు అనుకూలమో, పంట నాణ్యత ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పగలరట. అందుకనే చుట్టుపక్కలున్న గ్రామాల రైతులు తమ భూములను పరీక్షించడానికి ఇప్పటికీ కూడా ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటారంటున్నారు ఈ కిసాన్ చాచి. మహిళా సాధికారిత సామాజిక ఆర్థిక పురోగతికి ఎలా దారితీస్తుందో, సరైన అవకాశాలు మద్దతు లభిస్తే ప్రతి మహిళ తన గొప్పతనాన్ని ఎలా సాధించగలుగుతుందో చేసి చూపించారు, నిరూపించారు ఈ పద్మశ్రీ రాజకుమారి.

0: మహర్షి చిత్రానికి విజయప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జతచేసి 2324085239 ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324085 2324085329550923 ఈ నంబర్లకు కాల్ చేసి తప్పకుండా మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మర్చిపోకండి, రేపు ఉదయం 10 నుండి 11 గంటల వరకు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. కిసాన్ చాచీ పద్మశ్రీ శ్రీమతి రాజకుమార్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మహిళలు తమలో ఉన్న ప్రతిభను, నైపుణ్యాన్ని గుర్తించాలంటున్నారు రాజకుమారి. దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఇబ్బందులు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలంటున్నారు. ఇంకా వారేం చెప్తున్నారంటే, సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకోవాలి. నేను కలిసే ప్రతి మహిళకు ఇదే చెబుతాను, ఎందుకంటే నా జీవితాన్ని అలాగే నిర్మించుకున్నానంటారు ఈ శక్తిశీలి. వ్యవసాయానికి, మహిళా సాధికారతకు నేను చేసిన సేవలకు గాను బీహార్ రాష్ట ప్రభుత్వం నుండి కిసాన్ శ్రీ అందుకున్నాను. అలాగే వారు చేసిన సేవలకు గాను 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకుని పద్మశ్రీ శ్రీమతి రాజకుమారి అయ్యారు ఈ కిసాన్ చాచీ.

నిజంగానే మహిళలు మహారాణులే కదా. ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా మహిళలకు సాటి ఇంకొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఆడది ఆధారం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్య గారు పాడిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం శంకర్ గణేష్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. కిసాన్ చాచి పద్మశ్రీ శ్రీమతి రాజకుమారి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. పేదరికం నుండి పద్మశ్రీ వరకు ఆవిడ ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఊరగాయల ద్వారా తన సమాజంలో మహిళలకు సాధికారత కల్పిస్తున్నారు. ఆమె దృఢ సంకల్పానికి ప్రపంచమంతా సాహో అంటున్నారు. మహిళలు ఎన్నో అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో సైకిల్ తొక్కుతూ మహిళలకు వ్యవసాయం, నేల నాణ్యత పరీక్షలపై ఉచితంగా సలహాలిస్తూ, సూచనలిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు నేటికి కూడా. మరి ఇది ఇవాళ్టి శక్తిశీలి కిసాన్ చాచి పద్మశ్రీ శ్రీమతి రాజకుమారి గారి గురించి.

0: संगीतकार उत्तम सिंह,
1: मुझको हुई ना खबर,
0: एक उत्तम जीवन
2: मैं निकला ओ गटले,
0: जो संगीत की साधना में बीता, एक विराट जीवन की कहानी।
3: दिल तो पागल है, दिल दीवाना है।
4: जब इसका म्यूजिक रिलीज हो रहा था तो रिदम हाउस में लाइन लगी होती थी।
0: उजाले उनकी यादों के एक सर्वोत्तम श्रृंखला उत्तम सिंह के साथ।
5: चिट्ठी ना कोई संदेह।
0: 20 सितंबर से हर रविवार शाम 4 बजे
6: आकाशवाणी विविध भारती केंद्रम स्टूडियो
7: आकाशवाणी వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు దాటి 16 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సీతారామ కళ్యాణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆచార్యయాత్రయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు వినండి. కూలీ నంబర్ 1 ఈ చిత్రం కోసం ఇళయరాజా పి సుశీల పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం. సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఎప్పుడు వినండి, ప్రేమించుకుందాంరా ఈ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం సమకూర్చిన వారు మహేష్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి కిల్లర్ ఏ చిత్రం కోసం మనోచిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి ప్రేమ శిఖరం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం మనోజ్.

ఇప్పుడు వినండి ప్రేమ పౌరాలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన రాజశ్రీ గీతం. సంగీతం సమకూర్చిన వారు రామ్ లక్ష్మణ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి మెకానిక్ అల్లుడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్ మరియు కోటి.

ఇప్పుడు వినండి ధర్మచక్రం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

ఇప్పుడు వినండి శుభాకాంక్షలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన సిరివేనెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం సమకూర్చిన వారు ఎస్ఏ రాజ్కుమార్ మరియు కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి గజిని. ఈ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన వెన్నెల కంటి గీతం. సంగీతం హరీష్ జయరాజ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల అరెస్టును ఖండిస్తూ చర్చల ద్వారా నిమజ్జన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. జూరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు నిబంధనలను సడలిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూరాల ప్రాజెక్టును పార్టీ ఉన్నత స్థాయి బృందం రేపు సందర్శిస్తుందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. జూరాల ప్రాజెక్టు కింద రైతుల హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ నాయకులు రైతుల అరెస్టును బీఆర్ఎస్ నాయకులు తారక రామారావు, హరీష్ రావులు ఖండించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల అరెస్టును కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అణచివేత ద్వారా కాకుండా చర్చల ద్వారా నిమజ్జన సమస్యలను పరిష్కరించాలని రాష్ట ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 140,000 విగ్రహాల ప్రతిష్టాపనను ప్రస్తావిస్తూ ట్యాంక్ బండ్ నిమజ్జన ఏర్పాట్లు, క్రేన్ల అందుబాటు, ట్రాఫిక్ నిర్వహణను ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. సెప్టెంబర్25న వినాయక నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో భక్తుల భావోద్వేగాలను గౌరవించాలని, పరిపాలన యంత్రాంగాన్ని కోరుతూ అదుపులోకి తీసుకున్న సభ్యులను వెంటనే విడుదల చేయాలని, కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. జూరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఈరోజు విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గట్టు రిజర్వాయర్ వంటి కీలక నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో, కృష్ణానది జలాల కేటాయింపులను సమర్థవంతంగా నిర్వహించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. రైతులను రక్షించడానికి, తాగునీటి సరఫరాను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించకుండా కేంద్ర నిధులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు నిబంధనలను సడలిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సుల మేరకు పునాది స్థాయికి చేరుకున్న నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ప్రభుత్వం ఒకేసారి క్లియరెన్స్, నిధుల ఆమోదం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తూ బీఆర్ఎస్

విజ్ఞప్తి మేరకు నిబంధనలను సడలిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సుల మేరకు పునాది స్థాయికి చేరుకున్న నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ప్రభుత్వం ఒకేసారి క్లియరెన్స్, నిధుల ఆమోదం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తూ బీఆర్ఎస్

0: ఇక రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:05 దేశభక్తి గీతం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎం వెంకటరమణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ అనిల్ ప్రసాద్. 7:20 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 9:00 చిత్రసీమ, 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు. సాయంత్రం 5:00 చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. సమాచార దర్శిని 6:25 వింటారు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 10:20 మధుర గీతాలు, అలనాటి అనుమత్యాలంటి సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
6: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
5: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
6: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
5: ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
6: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
5: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
6: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
5: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142, 9182986142.
6: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలే

0: లేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142. తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం రాజమౌళి బృందంచే చంద్రకళా విలాసం చందు యక్షగానం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: ఉన్నారా ప్రధాని? నా పేరు నారదుడు. ఇప్పుడు చంద్రకళ వద్దకు వెళుతున్నాను. చంద్రకళ పరమ పతివ్రతనని అనుకుంటున్నారు కాబట్టి అక్కడికి వెళుతున్నాను.
1: సరే వెళ్ళండి స్వామి.
0: చంద్రకళ
2: స్వామి, మౌనీశ్వర మీ పదములకు అభివందనం.
0: అవునమ్మా, నీ వద్దకు ఒక కార్యార్థమై వచ్చాను.
2: సరే స్వామి, నా మనస్సులో ఒక కోరిక కలదు, అది మీతో చెప్పాలని నా మనస్సు కోరుతున్నది.
0: వినవించవమ్మా.
2: వింత

0: అమ్మా
1: స్వామి,
0: మొన్నటి వాడు శ్రీకృష్ణమూర్తి ఇన్ని శ్రేష్టలు చేస్తున్నాడంటే అది నేను నమ్మడం లేదమ్మా.
1: అల్లుడు, మా అల్లుడు కదా శ్రీకృష్ణుడు.
0: అవును,
1: అల్లుని చేతులు చెప్తా వినండి. అల్లుని

0: స్వామి, రాధ నా తోబుట్టు, మా అక్క కదా. మా అక్కయ్య రాధతో సహితంగా నేను చెల్లెలిని ఒక చంద్రకళగా, పతివ్రతగా, ఎంతో రమణీయంగా నేను ఉంటే మా అక్కగారు కూడా అల్లుని చేతులు చిక్కి రేపల్లెలో ఉన్నటువంటి గొల్లభామలతో కలిసి అల్లుడితో రమిస్తున్నది.
1: అవునా?
0: అవును
1: అమ్మా. అక్క

0: మీ మేనల్లుని చేతిలో చిక్కలేదు కదా. సరే, తక్కిన స్త్రీల వివరమెటులుంటేవి కాని మీ ఇంటి వివరము, మీ అక్క చెల్లెళ్ళ వివరము నాకు చెప్పవమ్మా.
1: అక్క చెల్లెళ్ళ వివరము చెప్పమన్నావా?
0: అవును.
1: ముని వంశ

0: స్వామి, మా అక్కగారు కృష్ణుణ్ణి పెంచి పెద్ద చేసి కొడుకు వలె చూడకుండా ఆ కృష్ణునితో ప్రేమిస్తూ మా బావైనటువంటి అనాథుణ్ణి కాదని కృష్ణుణ్ణి చేరువ తీసుకొని కృష్ణునితో ఆనందంగా గడుపుతున్నది.
1: అవును.

0: స్వామి.
1: తన తోడబుట్టి కూడని పెరిగినటువంటి చెల్లెలివే ఈ విధంగా అంటున్నావు, నీ మనసులో ఇంకేం మర్మం ఉందో తప్పకుండా చెప్పవమ్మా.
0: స్వామి, మా అక్కగారితో చెప్పవలసినది ఏమిటనగా, ఇకనైనా

0: స్వామి, మీరు వెళ్ళి చెప్పవలసినది రాధతో, మీ చెల్లెలు చంద్రకళ మిక్కిలి పతివ్రత, రతి భారతి సరస్వతి కంటే ఎంతో పతిభక్తి పరాయణురాలై పతిసేవ చేసి దేవతలతోనే మెప్పు పొందుతున్నది. అటువంటి మీ చెల్లెలికున్న బుద్ధి నీకు లేదాయని మా అక్కతో కాస్త మీరు చెప్పి ఇకనైన కృష్ణుని మాత్రము ఇంటికి రానివ్వకమని చెప్పండి.
1: సరేనమ్మా.

0: స్వామి.
1: నీవే విధంగా చెప్పితే ఆ విధంగా నేను ఆ రాధతో విన్నవిస్తాను. నాకు విన్నవించవమ్మా, నీకేం భయము? ఇంకా నీ మనసులో ఏమున్నా నాకు చెప్పుము.
0: అది కాదు స్వామి, ఒక్క మాట ఎటులుంటే

0: స్వామి, పతి సేవ చేసి తరించినదే ఆడది, కాని పరాయి పురుషునితో సరసు సల్లాపములాడి చేసుకున్న భర్తకు అన్యాయం చేసి చేసుకున్న భర్తను విడనాడి పతి సేవకు దూరమై పతిని విడనాడి పరపురుషునితో చరించవలసినది అది ఒక ఆడది అనబడుతుందా? అందుకని ఆ విటకారితో ఆ కృష్ణునితో చెలిమి వదిలి ఇకనైనా బుద్ధిగా ప్రవర్తించమని చెప్పండి.
1: సరేనమ్మా, ఇక నేను వస్తాను.
0: ఇక మీరు వెళ్ళి రండి స్వామి.
1: అమ్మా రాధ.
2: స్వామి నారద, నీ పదంబులకి వందనము స్వామి.
1: చల్లగా వర్ధిల్లుము
2: స్వామి. ఎందుకు వచ్చారో చెప్పండి.
1: రాధ.

0: చంద్రకళ నాతో ఏమని చెప్పాదంటే, నీవు శ్రీకృష్ణ పరమాత్మనితోని కూడి ఉంటున్నావట, అటువంటి బుద్ధి మాత్రం మానుకోమని మరి మరి నాకు చెప్పి పంపేదమ్మా మీ చెల్లెలు చంద్రకళ.
1: ఓహో, మా చెల్లెలు ఈ విధంగా చెప్పేదా స్వామి?

0: సరే గాని మా అక్క నాకన్నా పెద్దది గాని దానికి బుద్ధి లేదు. ఆ కృష్ణుణ్ణి మాత్రము ఇంటికి రానివ్వకుమాను. ఈ ఊరిలో ఉన్న జనులంతా నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు అని అన్నాదమ్మా.
1: ఆ విధంగా నా స్వామి, అబ్బా మా చెల్లెలికి ఎంత గర్వం ఇచ్చైనది.

0: స్వామి.
1: సరే నారాయణం నారాయణం, అక్క చెల్లెళ్లకు మాత్రం తీరని కలహం కల్పించాను, ఇక నేను వెళుతున్నాను.
0: సరే చెల్లెలా.
2: అక్కయ్యా.
0: ఆ నీ గృహమునకు ఇప్పుడే వచ్చాను, మీ వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా?
2: అవునక్క, నీ రాక చేత మాకెంతో ఆనందము సంతోషము, కానీ మీరు రావడానికి కారణము?
0: సరే చెప్పుతాను చెల్లెలా.
2: మీరు వెళ్ళిపోతారా?
0: అవును.
2: ఇప్పుడే వెళ్ళిపోతారా?
0: ఇప్పుడే వెళ్ళిపోతాను
2: అక్క. అక్క ఇప్పుడే వచ్చి

ఎన్నాళ్లకో ఇప్పుడు నా ఇంటికి వచ్చావు, ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత, మంచి చెడ్డలు మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోదు, ఇవాళ ఇక్కడే ఉండక్క.

0: కావున నన్ను వెంటనే రమ్మన్నాడు. నేను వెళ్ళిపోవాలి చెల్లెలా, నాకు ఆజ్ఞ ఇవ్వు.
1: అక్క, బావగారు ఒక్కడునే అంటున్నావా? కానీ నీ ఇంటికి వచ్చేవాళ్ళెవరు, నీతో మాట్లాడే వాళ్ళెవరు తెలుసా?
0: అదేంటో చెప్పు.
1: వచ్చేవారే.

0: అత్తా, బావగారని బావగారి మీద ఎందుకు పెడతావే? నీ ఇంటికి వచ్చే వాళ్ళెవరు? నీతో మాట్లాడే వాళ్ళెవరు? నీ జతగూడే వాళ్ళెవరు? అది నాకు తెలియదనుకుంటున్నావా? బావగారుండగా కూడా కృష్ణునితో నీవు ప్రేమిస్తున్నావు, కృష్ణుణ్ణి నీవు దగ్గర చేసుకుంటున్నావు. కాబట్టి ఇకనైనా బుద్ధి మానుకో. నేను చంద్రకలను చిన్నదానని నీకంటే మిక్కిలి పతివ్రతనై దేవతలతోటే పూజింపబడుతున్నాను. నీవు పెద్దదానివై ఈ విధంగా చెడు నడకలు నడవచ్చునా?
1: చెల్లెలా, అధికమైనటువంటి గర్వము చేత చిన్న పెద్ద కానకుండా మాట్లాడుతున్నావు, కానీ నీ పతివ్రతతనం ఏపాటే?
0: అక్కా వినవమ్మ.

0: అక్క, నీవు పెద్దదానవు కాని కాస్తనైనా నీకు బుద్ధి జ్ఞానం పూర్తిగా లేదు. ఏమిటో తెలుసా, చిన్ననాటి నుండి కృష్ణుని పెంచి పెద్ద చేసి అల్లుడనే స్వభావం, అల్లుడంటే కొడుకుతో సమానము, అటువంటి స్వభావాన్ని కూడా విడచేయి. నీవు అల్లునితో ప్రేమిస్తున్నావంటే మన సిగ్గుపోతుంది, మన ఇంటి పరువు పోతుంది. కాబట్టి ఇకనైనా కృష్ణునితో బుద్ధి మానుకో.
1: చెల్లెలా, ఆ విధంగా మాట్లాడరాదే. నీ గృహమునికి వస్తే ఇలా మాట్లాడతావా?

0: ఈ దోషమైనటువంటి మాటలు మాట్లాడకు, చాలా మోసం వస్తుంది.
1: ఉన్నంత

0: నీవు చేసే పని నిజము. ఎటువంటి వాడైనా పెనిమిటే దైవము, పెనిమిటే గురువు. అటువంటి తల్లిదండ్రి సమానుడైనటువంటి భర్తను విడనాడి బావ అనాథుడు కాబట్టి అతని పొందును కాదని కృష్ణునితో రమించడము, కృష్ణునితో కూడి ఉండడం పొరపాటు. ఇక నేను మానుకో, వెళ్ళు, ఇక నా ఇంట ఉండకు వెళ్ళిపో.
1: సరే, ఇక నేను వెళ్ళిపోతున్నాను.
0: వెళ్ళిపో.
1: నీ పతివ్రత తలము ఏపాటో నేను చూస్తానే.
0: నీవేంటే చూసేది, నీ వల్ల కాదు, పో.
1: సరే, నేను వెళుతున్నాను.
0: పోవే.
2: ఆహా, నేడు 3 దివసములు కా వస్తున్నది. మా అత్తగారైన రాధామందిరముకు చేరుకోక నేడిప్పుడే వెళ్ళదను. ఓహో, హంస తోలుపుకపై పాన్పు పైన పడుకోవలసిన మా అత్తగారు కఠినమైన నేలపైన పడుకున్నది. అత్తమ్మ రాధిక.

0: చేద్దామని. ఏమిటి ఎందుకని అలక వహించి ఆ కఠినమైన నేలపైన పడుకున్నావు? ఏమిటి దేవి, మారాడవా?
1: స్వామి, నీకిదే ప్రణామము.
0: ఏమిటి దేవి?
1: కానీ ఆ వార్త నీతో చెప్పాలంటే నా మనసుకి

0: రాధ. ఏమిటి, ఎవరి వల్ల నీకు బాధ కలిగాది? ఆ బాధ ఏమిటో నాతో చెప్పు రాధిక.
1: అదేమిటో చెప్పమందువా?
0: అవును
1: స్వామి, ఆ మాట చెప్పదని విను.
0: అదేమిటి?
1: అల్లారి.

0: ఏమిటి?
1: చూడండి, అల్లుణ్ణి కూడాదని, చిన్ననాట నుండి పెంచి పెద్ద చేసినటువంటి అల్లుణ్ణి కూడిందని మా చెల్లెలి అయినటువంటి చంద్రకళ నన్ను అల్లర్ చేసింది. నారద మహర్షితోని కూడా చెప్పి పంపినది. అందుకని నీవు నా చింతకు రావద్దు, ఇక నీవు వెళ్ళిపోండి స్వామి.
0: ఓహో, ఇంతేనా?
1: అవును, పతివ్రత అని మిక్కిలి ఆమె ఎంతో సంతోషపడుతుంది.
0: నా అంతటి అందకత లేదు, నా అంతటి పరమ ప్రతివ్రత సాధ్యమని లేదని అది మాట్లాడేది వెళ్ళిపోయాదా?
1: అవును స్వామి.
0: రాధా, కోపం.

0: మా ఓ రాధ, ఇక నా పైన నీవు క్రోధం చెందకము, నీవు నిశ్చితంగా ఉండము, రేపే దాన్ని ప్రేమించి దాని యొక్క గర్వభంగం చేస్తాను.
1: సరే స్వామి, ఆ విధంగా అయితే నేను సంతోషంగా ఉంటాను.
0: సరే, ఇప్పుడే నా మహిమ చేత దాని యొక్క తల్లివారి మందిరముకు ఒక ఉత్తరం రాసి పంపిస్తాను. ఓయి ప్రధాని శేఖర, నీవిప్పుడే లేగి ఆ చంద్రకళ తల్లివారికి సత్యనారాయణ వ్రతముందని ఆ ఉత్తరం పంపించండి. అమ్మా ఇదిగో ఉత్తరము.
1: స్వామి, ఏమిటది ఉత్తరమా?
0: అవును,
1: మా తల్లివారింటి నుండి ఉత్తరం వచ్చినదా? మీ తల్లివారి ఇంటి కా నుండి ఉత్తరం వచ్చాదమ్మా. అయ్యో, ఇదేమి విచిత్రము! నిన్ననే మా అక్కకు నాకు ఎడలేని లొల్లి జరిగినది, ఇప్పుడే ఉత్తరం వచ్చినది. మా తల్లివారింటి మరి మంచేమిటో చెడేమిటో, ఇక్కడ చదవాలంటే ఎవ్వరూ లేరు, కృష్ణుడొక్కడు దక్క, గొల్ల వాళ్ళకెవరికి చదువు రాదు.
2: సరే, ఇలాగని
1: ఏ విధమైనా కృష్ణుని వద్దకే వెళుతాను.
2: వెళ్ళు
1: కృష్ణ.
0: ఏమిటి?

0: ఏమేమి ఏమంటివి చంద్రకళ?
1: స్వామి కృష్ణ, సరే మా తల్లివారింటి నుండి ఏదో ఉత్తరం వచ్చినది. ఈ ఉత్తరంలో ఏముందో తెలియదు. ఇక్కడ గొల్లవాండ్రకి ఎవరికి చదువు రాదు, కావున ఈ ఉత్తరము చదివి నాకు వినిపించు.
0: అలాగా? ఓ అత్తమ్మ, ఇటు వినండి. మీ తల్లివారింట, రేపు సత్యనారాయణ వ్రతముందట. మీరు ఇరువురు సతీ పురుషులు కలిసి ఆ వ్రతములకై వెళ్ళాలని ఇందులో ఉంది.
1: సత్యనారాయణ వ్రతమా?
0: అవునవును.
1: ఇంతేనా ఇందులో ఉన్న గోప్యము? సరే, ఏ విధమైనా నా భర్త వస్తే నా భర్తను వెంట పెట్టుకుని వెళ్తాను.
0: అలాగే వెళ్ళండి.
2: ఆ చంద్రకళ,
3: ప్రాణేశ్వర,
2: నేను విక్రముడను. మన పాలివారందరూ సద్దులు దెమ్మని నన్ను ఇక్కడికి పంపించారు.

0: నేను సద్దులు పట్టుకొని వెళుతున్నాను, నీవింట్లో జాగ్రత్తగా ఉండు.
1: అది సరే గాని మా ఇంటి నుండి మా తల్లిదండ్రులు ఒక ఉత్తరం రాసి పంపారు, మనల ఇరువుని రమ్మన్నారట, వెళదాం పదండి. సత్యనారాయణ వ్రతం అట.
0: అదియా,

0: మహేశ్వరి, నేను రావాలంటే నాకు పని తీరిక లేదు. సరే మామగారు ఎప్పుడైతే రమ్మని ఉత్తరం రాశాడో నీవు వెళ్ళి ఆ నోమేమిటో చూసుకొని తొందరగా రమ్మ.
1: అది కాదండి, నిన్ను నన్ను ఇరువురు రమ్మన్నారు కదా, మీరు కూడా రావాలి. భావి

0: స్వామి, ఈ తక్షణమే మనము సత్యనారాయణ వ్రతము చూసి వద్దాము. మీరు కూడా రండి.
1: సరే, నేను రావాలంటే నాకు తీరిక లేదు, పాలి వాళ్ళతో మాట పోతుంది. నీవే తొందరగా వెళ్ళి ఆ వ్రతమేమిటో చూసుకొని తొందరగా రావమ్మా.
0: సరే, ఇక మీరు ఉండండి.
2: సరే, చంద్రకళదేవి తన తల్లివారి మందిరం చేరుకుంటున్నది. ఇప్పుడు నేను శ్రీకృష్ణ పరమాత్ముడనే దాని భర్తయగు విక్రముని రూపముతో వెళ్ళి దాన్ని ప్రేమించి వస్తాను. ఓ చంద్రకళ, చంద్రకళ, నిలంబడు, నిలంబడుము.
0: స్వామి.
2: ఏమి?
0: నమస్కారం.
2: ఆహా, ఏమిటి దేవి అలా వెళ్తున్నావు? చంద్రకళ, నిలంబడుము.
0: ఏమిటండి, ఇంటికాడనేమో రానని చెప్పి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను.

0: కలవ ఏమిటి? నీ అంతము, నీ సంధము, నీ సంధారిపు చూడగా నా దంతము ఎందుకు కలవరపడుతున్నావు?
1: అదేమిటో చెప్పండి. ఇప్పుడు మనము సత్యనారాయణ వ్రతములకై వెళ్తున్నాము, కావున తొందరగా వెళదాం పదండి.
0: దేవి, ఏ వ్రతమైనా పర్వాలేదు, కానీ త్రోవలో నాకు అదో విధంగా తోస్తున్నది.

0: స్వామి, ఆకలి బాగైతుందని మాత్రం రెండు చేతులు తింటారా?
1: సరే,
0: ఎంత ఆకలి అయినా ఒక చేతిని తింటారు కదా. కావున మా తల్లివారింటికి పోయిన తర్వాత మీ కోరిక తీస్తాను. పదండి.
1: అలాగే, ఇప్పుడే నా మహిమ చేత ఏడుగురు భర్తలు కావిస్తారు. దానికి గర్వం చేయిస్తాను.
0: హా పరాత్మరా, ఇదేమి, నాకు ఏడుగురా భర్తలు, ఏడుగురా మగలు. నా భర్త, నా భార్య, నా భార్య అని నా వెంటబడి నా సిగ్గు తీస్తున్నారు. ఇదేమి కర్మ కావచ్చు? సరే, ఇది ఎంత మా అక్కను దూషించినందుకే నా గర్వప్రాయశ్చిత్తం కానున్నదనే ఇంత ఇదంతా చేసినట్టుంది. అక్కయ్యా,
2: మిక్కిలి పతివ్రత వారి సంతోషపడ్డావు. ఇప్పుడు నేను ఒక కృష్ణుని ఉంచుకుంటే నీవు ఏడుగురిని ఉంచుకున్నావు. పెద్దలను దూషించడము బుద్ధి తక్కువ.
0: అక్క, ఇక నా పొరపాటు మన్నించి వీళ్ళందరినీ మాయం చేయి.
2: సరే స్వామి, వీళ్ళందరినీ మాయం చేయండి.
1: అందరూ మాయమవుతారు.

0: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం రాజమౌళి బృందంచే చంద్రకళా విలాసం చిందు యక్షగానం విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయోలాజికల్ సెరోలాజికల్ విభాగంలో 20 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 43 ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. ఫోరెన్సిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ విభాగాల్లో అభ్యర్థులు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఖాళీలేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు శాఖలో కూడా 1,156 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీ పోలీస్ సబార్డినేట్ సర్వీసుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎస్సిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 253, ఎస్సిటి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 116, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 9, ఈ విధంగా ఖాళీలను

0: భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారిద్ర్య పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇంకా తుది రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీలను ప్రెస్ నోట్ ద్వారా గానీ వెబ్సైట్ లో గానీ త్వరలో తెలియజేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 590 పారామెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనిలో 365 నర్సింగ్ సూపరింటెండెంట్ ఖాళీలు, 118 ఫార్మసిస్ట్ ఖాళీలు, 43 ఇన్స్పెక్టర్, ఇంకా తదితర ఖాళీలున్నాయి. వీటితో పాటు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, డి ఫార్మసీ, రేడియోలాజికల్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అభ్యర్థుల వయస్సు జనవరి 1, 2026 నాటికి పోస్టును బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 అక్టోబర్ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ నుండి భారత్ న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతి అయ్యే వస్తువులకు 100% పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని గోయల్ తెలిపారు.
1: We will all benefit from the commitments undertaken in this agreement and also facilitates significant investments of $20 billion over the next 15 years from New Zealand to India.
0: వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత

భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటుగా డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. T72, T90 ట్యాంకులకు అవసరమైన ఆక్సిలరీ పవర్ యూనిట్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో 586 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన ఏపీయూలు ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ విభాగాల కార్యాచరణ సామర్థ్యాన్ని, సిద్ధతను మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. భారత్ కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా తదుపరి విడత చర్చలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడిస్తూ రాబోయే 90 రోజులు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నట్టు పేర్కొన్నారు. గత వారం ముంబైలో కెనడా వాణిజ్య శాఖ మంత్రితో జరిగిన ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందపు 4వ విడత చర్చల్లో ఇరు దేశాల మధ్య చర్చల వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైస్పీడ్ యాక్సెస్ నియంత్రణ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనల కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాబోయే 4-6 లేన్ల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్, హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్టు నివేదికల తయారీలో ఒకే విధమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురావడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం, రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లను అభివృద్ది చేసి రవాణా రంగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల ముందస్తు గుర్తింపులో ఉపయోగించే ఆధునిక వైద్య విధానం ఎండోస్కోపీ సిస్టమ్ను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజీవాడా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఈ బృందం కలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లో తయారైన మొదటి ఎండోస్కోపీ సిస్టమ్ను ఎయిమ్స్ కు అందజేసినందుకు ఫిజీ ఫిల్మ్ ఇండియా బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ నెల 23న జరగనున్న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా భాగస్వామ్యం వ్యక్తమవుతోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన రేపటి కోసం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9,700కు పైగా కార్యక్రమాలు చేపట్టగా ఆయుర్వేద దినోత్సవ అధికారిక వెబ్సైట్ ద్వారా 3 లక్షలకు పైగా నమోదయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసెట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఈ ప్రచారంలో ముందున్నాయి. ప్రజల భాగస్వామ్యం, నమోదు, కార్యక్రమాల వివరాల కోసం ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్తో సహా 10 దేశాలు, వివిధ ప్రాంతాల నుంచి 1,900 మందికి పైగా ఇందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచ స్థాయిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మాజీ ఉపరాష్టపతి హమీద్ అన్సారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిజం కంటే హిందూ జాతీయవాదమే పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారని హమీద్ అన్సారీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల వైపు మళ్లీ

0: కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంలో కూరుకుపోయిందని సుధాంశు త్రివేది విమర్శించారు. రష్యా పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం యునైటెడ్ రష్యా పార్టీ ఇప్పటి వరకు 57.5% ఓట్లను కైవసం చేసుకోగా మొత్తం ఓటింగ్ శాతం 56.66% నమోదైంది. ఉక్రెయిన్తో యుద్దం, డ్రోన్ల దాడుల తీవ్రత నడుమ సాగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నాటికి వెలువడతాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అండమాన్ నికోబార్ సముద్రంలోకి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పతకం సాధించగా రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల టీమ్ ఈవెంట్లోనూ భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించగా మహిళల టీం ఈవెంట్లోనూ భారత్కు రజత పతకం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు షూటింగ్ విభాగంలోనే భారత్ 4 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించింది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచిత తరియాల్ కాంస్య పతకం సాధించి ఆసియా క్రీడల ఎంఎంఏ విభాగంలో భారత్ తరపున పతకం గెలిచిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ముందుగా గొర్రెల్లో నీలినాలుక వ్యాధి లక్షణాలు నివారణ చర్యల గురించి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామ ప్రాథమిక పశువైద్య కేంద్రం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కె వినోద్ గారితో పరిచయం వింటారు. అనంతరం సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చపూర్ గ్రామ రైతు శ్రీ పత్తిపాక రాజుగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులమటి పంకజమోహన్.
1: నీలినాలుక

0: వ్యాధి లక్షణాలు లేదా బ్లూ టంగ్ యొక్క లక్షణాలు, వాటి నివారణ గురించి తెలియచేయడానికి దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామ ప్రాథమిక పశువైద్య కేంద్రం పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులు డాక్టర్ కె వినోద్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి నీలినాలుక లక్షణాలు లేదంటే వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ వినోద్ గారు.
1: నమస్కారం సార్.
0: ఈ నీలినాలుక వ్యాధి అంటే ఏమిటి, అది ఎలా వ్యాపిస్తుంది?
1: ఈ నీలినాలుక వ్యాధిని మనం బ్లూటంగ్ వ్యాధి లేదంటే గ్రామాలలో సొల్లు వ్యాధి అని కూడా పిలుస్తారు రైతులు. ఈ నీలినాలుక వ్యాధి అనేది ఒక వైరస్ వ్యాధి. ముఖ్యంగా ఇది దోమలాగా కనిపించేటువంటి ఒక కీటకం వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ నీలినాలుకలో మనకు లక్షణాలు ఎలా ఉంటాయంటే తల, నాలుక, పంటి చిగుర్లు అనేవి వాచిపోయి ఉంటాయన్నమాట. గొర్రె అనేది క్రమంగా ఆహారం తీసుకోకుండా బలహీనపడి చనిపోవడం జరుగుతుంది.
0: అంటే ఈ వ్యాధి ఎక్కువగా ఎలాంటి జీవాలలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది?
1: ఈ వ్యాధి వచ్చేసి ఒక వైరస్ వల్ల వస్తుంది. ఈ ముఖ్యంగా వచ్చేసి గొర్రెలకు వస్తుంది. మేకలకు చూసుకున్నట్టయితే దాదాపు రాదు. ఈ వయసు వచ్చేసి 3 నెలల వయసు పైబడినటువంటి గొర్రెల్లో వస్తుంది, అంటే దాదాపు 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి గొర్రెలకు వస్తుంది. ఈ వ్యాధి పాలు తాగే చిన్న పిల్లలకు రాదు, ఎందుకంటే తల్లి గొర్రె నుంచి ఆ పిల్ల గొర్రెకు రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది ఉంటుంది కాబట్టి ఇది చిన్న పిల్లల్లో రాదు. 1 సంవత్సరం పైబడినటువంటి గొర్రెలకు ఈ వ్యాధి అనేది మనకు ఎక్కువగా రావడం చూస్తాం మనం.
0: అంటే 3 నెలలు దాటిన తర్వాత గొర్రె పిల్లలకు వచ్చే అవకాశం ఉంది.
1: 3 నెలల పైబడినటువంటి గొర్రె పిల్లలతో మొదలు పెట్టుకొని 1 సంవత్సరం ఆ పైబడిన ఎంత వయసున్నా సరే అన్ని వయసుల గొర్రెలకు వచ్చే అవకాశం అనేది.
0: మరి దీనిని రైతులు ఎలా గుర్తించాలి, మరి దాని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి?
1: ముఖ్యంగా దీంట్లో మనకు లక్షణాలు అనేవి ఇంపార్టెంట్ సార్. గొర్రె యొక్క తల, పెదవులు, చిగుర్లు ఇవనేవి వాచిపోయి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గొర్రెలు ఉన్నటువంటి మందలో చూసుకుంటే 50% గొర్రెల వరకు 50% గొర్రెల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి అనేది ఒక తీవ్రమైనటువంటి వ్యాధి. ఒకవేళ వస్తే 50% గొర్రెల వరకు అంటే 50% గొర్రెలకు వచ్చిందంటే ఒక 50 గొర్రెలకు వస్తే అందులో 50% అంటే ఒక 25 గొర్రెల వరకు కూడా తీవ్ర వ్యాధి బారిన పడి మృత్యువాత చెందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ లక్షణాలు అనేవి మనకు ముఖ్యంగా వ్యాధి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కంటిన్యూగా మనకు జ్వరం అనేది ఉంటుంది. 5 నుంచి 6 రోజుల పాటు మనకు జీవాలు జ్వరంతో బాధపడతాయి. అదేవిధంగా నోట్లోంచి, ముక్కులోంచి చీమిడి లేదంటే లాలాజలం ఈ విధంగా కారే అవకాశాలు ఉంటాయి. నాలుక, పెదాలు, చిగుర్లు అనేవి వాపును కలిగి ఉంటాయి. ఈ వాపును కలిగి ఉండడమే కాకుండా క్రమంగా ఆ నాలుక, పెదాలు, చిగుర్ల భాగంలో పుండ్లు ఏర్పడి అక్కడ ఉన్నటువంటి కణజాలం అనేది ఊడిపోతుందన్నమాట. దానివల్ల ఆ జీవం అనేది గడ్డి మేత మేయలేదు, క్రమంగా బలహీనపడి ఆహారం తీసుకోకపోవడం వల్ల చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆ ముక్కు పై భాగం అంటే ముట్టె భాగంలో వెంట్రుకలు ఊడిపోయి ఆ గొర్రె యొక్క తలకాయ భాగం అనేది ఎండిపోయినట్టు, కండ్ల దగ్గర కూడా ఉబ్బి ఇట్లా కాలిపోయినట్టు కనిపిస్తుంది. ఈ గాయాలు నోట్లో ఉండడం వల్ల ఆ నోట్లో ఉన్నటువంటి నాలుక భాగానికి ఆక్సిజన్ సరిగా అందకుండా అది బ్లూ కలర్లోకి అంటే నీలిరంగులోకి మారిపోతుంది. కాబట్టి గొర్రె యొక్క నాలుక చూడడానికి నీలం రంగులో కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యాధిని నీలినాలుక వ్యాధి, అదే ఇంగ్లీష్లో బ్లూటంగ్ వ్యాధి అని పిలుస్తాం. ఈ తలకాయ ఈ నోట్లోనే కాకుండా కొన్నిసార్లు ఆడగొర్రెలు పాలిచ్చే గొర్రెలు అయితే వాటి యొక్క పొదుగు కూడా వాపును కలిగి ఉంటుంది. గొర్రె యొక్క గిట్టల దగ్గర కూడా వాపు ఏర్పడుతుంది. కొన్నిసార్లు గొర్రెలు బలహీనంగా ఉండి పోషకాహార లోపంతో ఉండి శరీరంలో నట్టలు కలిగి ఉండి ఒకవేళ గొర్రె కనుక స్ట్రెస్లో ఉండి ఉంటే అంటే అధిక చలి, అధిక వర్షపాతానికి కనుక గొర్రె ఎక్స్పోజ్ అయి ఉంటే దాని యొక్క బాడీలో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఆటోమేటిక్గా రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. ఆ సమయంలో కూడా ఈ వ్యాధి అనేది ఎక్కువగా విజృంభించే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధమైనటువంటి లక్షణాలు మొత్తాన్ని గుర్తించి రైతు ఈ సీజన్లో అంటే ఈ సమయంలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలన్నీ చూసి ఇది నీలినాలుక వ్యాధి అనేది గుర్తించవచ్చు.
0: అంటే ప్రధానంగా

0: ఈ వ్యాధి ఏ కాలంలో వ్యాప్తి చెందుతుంది గొర్రెల్లో?
1: ఈ వ్యాధి అనేది ముఖ్యంగా మనకు వర్షాకాలం ప్రారంభం నుంచే వ్యాప్తి చెందుతుంది. దాదాపు జూలై ఆగస్టు మాసం నుంచి మొదలుకొని వర్షాకాలం మొత్తం ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఈ తడి వాతావరణానికి ఆ మనం చెప్పుకున్నటువంటి ఆ కీటకం, ఆ క్యూలికాయిడిస్ అనే ఒక కీటకం అనేది, వాటి సంఖ్య అనేది విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే గొర్రెల పాకల్లో ఆ పరిశుభ్రత అనేది తగ్గుతుందో ఈ కీటకాల సంఖ్య పెరిగి ఈ వర్షాకాలం మొత్తం కూడా ఈ వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మనం అనుకున్నట్టు జూలై నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా ఈ సీజన్ మొత్తం కూడా ఈ నీలనాలిక వ్యాధి అనేది వస్తుంది సార్.
0: ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక గొర్రె ఒక గొర్రెకు వ్యాపిస్తుందా, లేదంటే అక్కడ ఉన్న పరిసరాలను బట్టి కూడా వస్తుందా, మరియు రైతులు అంటే అక్కడ ఎలాంటి శుభ్రత పాటించాలి ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే?
1: ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణం మనం ఇంతకుముందు చెప్పుకున్న క్యూలికాయిడిస్ అనే కీటకం. ఏ గొర్రెకైతే వ్యాధి వచ్చిందో, ఎప్పుడైతే ఆ గొర్రెని ఆ కీటకం కుడుతుందో, ఆ గొర్రెలో ఉన్నటువంటి రక్తము కీటకంలోకి వస్తుంది. ఆ వైరస్ అనేది ఆ కీటకంలో ఉంటుంది. ఆ కీటకం వెళ్ళి మిగతా గొర్రెలను కూడా, మందులో ఉన్నటువంటి గొర్రెల్ని వరుసగా కుడుతూ ఉంటుంది అన్నమాట. ఏ గొర్రెకైతే కుడుతుందో, మనం అనుకున్నట్టు ఈ వైరస్ అనేది అన్ని గొర్రెలకు వ్యాప్తి చెందుకుంటూ పోతుంది. మీరు అన్నట్టు ఏ ఏ పరిస్థితులు అంటే, పాక అనేది ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి. ఆ పాక కానీ షెడ్ కానీ శుభ్రంగా ఉండాలి. నెక్స్ట్ తడి అనేది ఉండకుండా చూసుకోవాలి. ఈ తడి ఉండి శుభ్రంగా లేకపోయినట్లయితే ఈ కీటకాల సంఖ్య అనేది ఈ వర్షాకాలంలో విపరీతంగా పెరిగి ఆ కీటకాలు ఒకదాన్ని ఒకటి కుట్టుకుంటూ వెళ్ళడం ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది.
0: అంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని నిరోధించవచ్చు రైతులు.
1: అవును సార్. పాకలు లేదా షెడ్లు నీట్గా మనము మెయింటైన్ చేయగలిగితే, ఫ్యాన్లు పెట్టుకోవడము, వాటర్ వర్షపు నీరు అనేది నిలవకుండా ఉండడము, ఇవన్నీ చేసుకోగలిగితే ముందస్తుగా మనం నివారించుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు ఒక తల్లి గొర్రె కూడా మీరు వ్యాధి ఉండే లక్షణాలు ఉన్నాయంటున్నారు, మరి అలాంటప్పుడు పిల్ల గొర్రె కూడా వచ్చే అవకాశం ఉంటుందా? పాలతో పాటు పాలు తాగుతూ ఉంటాయి కదా.
1: పాలు తాగితే రాదు సార్. మనకేందంటే మెయిన్గా ఇది ఆ కీటకం అనేది తల్లి గొర్రెని కుట్టి ఆ 3 నెలల వయసు పైబడినటువంటి పిల్ల గొర్రెను కుడితే వస్తుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు పాలు తాగే చిన్న పిల్లలకు ఈ వ్యాధి అనేది సంక్రమించదు.
0: కాబట్టి
1: సంవత్సరం ఆ పై వయసు ఉన్నటువంటి గొర్రెలు ఈ వ్యాధికి గురవుతాయి, చిన్న పిల్లలు గురి కావు సార్. ముఖ్యంగా ఏంటంటే పరిశుభ్రత అనేది ముఖ్యమనేది.
0: అంటే ఈ వ్యాధి సోకిన గొర్రెలను ఈ మంద నుండి అంటే వేరు చేసి ఉంచాలా, అందులో ఉంచవచ్చా?
1: అవును సార్. ఈ నివారణ మార్గాలలో అది ఒక ముఖ్యమైన భాగం. బయట నుంచి వచ్చిన గొర్రెల్ని మనము వెంటనే మందలో కలపకుండా ఒక మినిమం ఒక 3 వారాల పాటు బయట ఉంచాలి. ఒకవేళ ఆ గొర్రెకు వ్యాధి ఉంటే ఆ వ్యాధి లక్షణాలు బయటపడతాయి, దానికి చికిత్స చేసుకున్న తర్వాతనే, వ్యాధి తగ్గిన తర్వాతనే గొర్రెని తీసుకొచ్చి కొత్త వాటిలలో కలపాలి. రెండోది మీరు అన్నట్టు ఒక వ్యాధి ఉన్న గొర్రెని ఖచ్చితంగా వెంటనే మంద నుంచి వేరు చేసి సపరేట్గా పెట్టాలి. దానివల్ల ఆరోగ్యంగా ఉన్నటువంటి గొర్రెలకు ఈ వ్యాధి అనేది వ్యాపించడం తగ్గుతుంది.
0: మరి వ్యాధి సోకిన గొర్రెలను మరి ఎలా చికిత్స చేసుకోవాలి రైతులు? అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా, వాళ్ళు పాకలోనే వారు చికిత్స చేసుకోవచ్చా వాటికి?
1: మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ గొర్రెలో లక్షణాలు ఆ మూతి వాయడము, చిగుర్లు, నాలుక వాయడము, తల ఉబ్బి ఉండడము, నోట్లోంచి ముక్కులోంచి ఈ వజరు అనేది కారడము, ఇవన్నీ ఉన్న వెంటనే మనకు పశువైద్యాధికారిని సంప్రదించాలి. సంప్రదించినప్పుడు ఏం చేస్తారంటే, ఇది వైరస్ వ్యాధి కాబట్టి దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి చికిత్స అనేది ఉండదు సార్. ఆ గొర్రెలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి చికిత్స చేయడం జరుగుతుంది. ఈ నోట్లో ఈ పుండ్లు ఉండడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యాంటీబయాటిక్స్ వాడతాం. మనం ఇంతకుముందు అనుకున్నట్టు గొర్రెకి విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది, 5 నుంచి 7 రోజుల పాటు జ్వరం అనేది తగ్గకుండా ఉంటుంది. ఆ జ్వరం తగ్గడానికి యాంటీపైరటిక్ అంటే మనం పారాసెటమాల్ టైప్లో వాటికి ఉంటాయి, యాంటీపైరటిక్ మందులు వాడతాము. అదేవిధంగా మీరు అన్నట్టు వ్యాధి వచ్చిన జీవాన్ని ఆరోగ్యమైనటువంటి జీవాల నుంచి దూరంగా ఉంచాలి. అదేవిధంగా ఈ జీవాలని ఎండలో ఉంచకూడదు సార్. వ్యాధి వచ్చిన జీవాలని ఎండలో ఉంచితే ఏమవుతుందంటే, వైరస్ అనేది కొంత ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గొర్రెని సపరేట్ చేసి ఒక నీడ ఉన్న ప్రాంతంలో పెట్టాలి.
0: ఇది చల్లని ప్రదేశంలో ఉంచాలి వాటిని.
1: చల్లటి ప్రదేశంలో ఉంచాలి,
0: వేడి ప్రదేశంలో ఉంచకూడదు.
1: అవును సార్.
0: అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది అంటారు.
1: అవును సార్. ఈ చికిత్సలు తీసుకోవాలి.
0: మరి ఈ వ్యాధి సోకినప్పుడు

0: గొర్రెలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా?
1: ఈ వ్యాధి అనేది ఒక తీవ్రమైన వ్యాధి సార్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నోటిలో మొత్తం వాపు అనేది వస్తుంది, పెదవులు, నాలుక, చిగుర్లు. ఈ వ్యాధిలో ఈ వాపు అనేది వచ్చినప్పుడు ఆ వాపు అనేది పెరిగి పుండ్లుగా మారుతుంది. ఎప్పుడైతే గొర్రె నోట్లో పుండ్లు పడ్డాయో అది గడ్డి తీసుకోవడం అనేది ఆపేస్తుంది. మెయిన్గా ఇందులో చనిపోయే కారణం ఏంటిదంటే నీరసించిపోయి ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఆ గడ్డి మేయకపోవడం వల్లనే చనిపోతాయి. కాబట్టి రైతులు ఏం చేయాలంటే దానికి గంజి కానీ జావ కానీ ఒకటి లేదా రెండు అరటి పండ్లు కానీ పెట్టి దాన్ని కొంత నీరసపడిపోకుండా చూసుకోవాలి. చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. వెంటనే చికిత్స చేసి ముందుగానే రెస్పాండ్ అయ్యి జ్వరం వచ్చినప్పుడు వెంటనే కంట్రోల్ చేసుకొని చికిత్స అనేది స్టార్ట్ చేస్తే బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ సీవియర్గా ఒకవేళ తీవ్రత కనుక ఎక్కువ ఉంటే మాత్రం చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే గొర్రె తినడం బంద్ చేసి జ్వరం ఎప్పుడైతే వస్తుందో రైతులు వెంటనే గుర్తించి చికిత్స స్టార్ట్ చేయాలి సార్.
0: అంటే ఆహారం అనేది ద్రవ రూపంలో ఇవ్వాలి?
1: ద్రవ రూపంలో ఇవ్వాలి. జొన్న గటుక, గంజి, జావ, అరటి పండ్లు ఇవన్నీ మనం ఇవ్వచ్చు సార్ గొర్రెకి కొంత శక్తిని ఇవ్వడానికి నీరసించిపోకుండా.
0: అంటే మరి వ్యాధి ఇంత సివియర్గా ఉంటుంది అంటున్నారు కదా, దీనికి టీకాలు ఉన్నాయా? టీకాలు ఎప్పుడు వేస్తారు వీటికి, గొర్రెలకు?
1: ఇది వైరస్ వ్యాధి సార్, దీనికి టీకాలు అందుబాటులో ఉండడం జరిగింది. మన ప్రభుత్వం కూడా టీకాలు వేసే కార్యక్రమాన్ని 4వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వేసుకొని వారుంటే స్థానిక పశు వైద్యాధికారి యొక్క సలహాను తీసుకొని టీకాలు అనేది వేయాల్సి ఉంటుంది సార్. ఈ టీకా వచ్చేసి మనం చెప్పుకున్నట్టు చిన్నపిల్లల్లో కాకుండా 3 నెలల పైబడినటువంటి గొర్రెల్లో మనం వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు వేసుకున్న తర్వాత 1 నెల తర్వాత బూస్టర్ డోస్ అనేది వేసుకోవాలి. తర్వాత సంవత్సరానికి ఒకసారి ఇయర్లీ వ్యాక్సిన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. వ్యాక్సిన్ వేస్తే ఈ వ్యాధి అనేది మనం ముందస్తుగానే నివారించుకోవచ్చు. కాబట్టి రైతులు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ముందస్తు నివారణ అనేది ముఖ్యం. కాబట్టి ముందస్తు వ్యాక్సిన్ వేసుకుంటే వ్యాధిని మనం నివారించవచ్చు.
0: ఈ ప్రాథమిక పశు వైద్య కేంద్రాల్లో గొర్రెలకు కానీ లేకుంటే అంటే బర్రెలకు కానీ వాటికి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంటాయా? వాళ్ళకి అంటే ఏ సమయంలో ఏ వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు, అదే క్యాలెండర్ ఉందా దానికి ఏమన్నా?
1: మనకు ప్రతి సంవత్సరం ప్రతి జాతికి అంటే పశువులకు కానీ గొర్రెలు మేకలకు కానీ ఈవెన్ పందులకు కూడా మనకు వ్యాక్సిన్స్ అనేది ప్రాథమిక పశు వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి పశువులకు వచ్చేసి ముఖ్యంగా గాలికుంటి వ్యాధి టీకాలు, ఇవి సంవత్సరానికి 2 సార్లు మనం 6 నెలలకు ఒకసారి వేయడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కింద వేయడం జరుగుతుంది. రెండవది దొమ్మ మరియు హెచ్ఎస్ అంటే దొమ్మ వ్యాధి అనేది ఉంటుంది సార్, దానికి కూడా మనకు పశువులకు టీకాలు అందుబాటులో ఉండడం జరిగింది. అవి పశువులకు సార్. గొర్రెలు మేకలకు వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు బ్లూటంగు 1, పీపీఆర్ 2, తల్లి అంటే పాక్స్ అంటాము 3. ఈ ముఖ్యంగా ఈ 3 రకాల వ్యాధులకు మనకు గొర్రెలు మరియు మేకలకు కూడా అందుబాటులో ఉండడం జరిగింది. అదేవిధంగా పందులకు క్లాసికల్ స్వైన్ ఫీవర్ అనేది ఒక వ్యాధి, వాటికి కూడా పందులకు కూడా ప్రభుత్వం ఉచిత టీకాలు అనేది అందించడం జరుగుతుంది. రైతులందరూ కూడా వినియోగించుకోగలరు.
0: ఇంతవరకు గొర్రెలలో నీలినాలుక వ్యాధి లేదా బ్లూటంగ్ వ్యాధి లక్షణాలు మరియు నివారణ చర్యల గురించి దంతాలపల్లి మండలం పెద్దముప్పారం ప్రాథమిక పశు వైద్య కేంద్రం పశు వైద్య సహాయ శస్త్రచికిత్సకులు డాక్టర్ కె వినోద్ గారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్.
2: నమస్కారం అండి. ప్రతిభాగరాజు గారు.
3: నమస్తే సార్.
2: మీరు ఈ మచ్చాపూర్ గ్రామంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా?
3: అవును సార్.
2: ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు
3: సార్? పత్తి, మొక్కజొన్న, కూరగాయ సార్, వరి.
2: అంటే కూరగాయలు కూడా సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ఉంటారు?
3: పండిస్తారు.
2: ఏమి కూరగాయలు పండిస్తారు ఎక్కువగా మీరు?
3: వంకాయ, కాకర, బీర, కూర, దొండ చేను, టమాటా, ఇలా ఒక 5-6 రకాలు
2: పండిస్తారు
3: సార్.
2: ఇప్పుడు వంకాయ అనుకున్నాం, తీసుకుందాం. వంకాయని ఎప్పుడు సాగు చేస్తారు మీరు, అంటే దుక్కిని ఎట్లా చేసుకుంటారు ఆ వంకాయ పంట?
3: దుక్కిన సార్ ఇవి ఆర్గానిక్ ఎరువులు, ఈ పోషకాలు కానీ దుక్కి చేసుకునేటప్పుడు చల్లుకొని పంట దుక్కి దున్నించుకుంటారు సార. చల్లుకొని దుక్కినే చల్లుకుంటారు, ఇవి చల్లుకొని మొక్కను నాటుకుంటారు. కూరగాయ ఏ పంట కానీ మొక్కను నాటుకొని చేసుకుంటే అప్పటి వరకు ఇచ్చారు సార్. ఇది ఎంబడే ఇచ్చారు కదా ఆర్గానిక్ అనేది.
2: అట్లా భూమిలో కరిగి కొద్ది కొద్ది బలం ఇస్తాం.

0: ముక్క పేరుకు 1 మంత్ పడుతుంది సార్. కాబట్టి కాలి దుక్కులు వేసుకుంటారు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అప్పుడప్పుడు వేసుకుని పని చేయలేదు అంటారు.
1: అంటే కాబట్టి ఒక నెల ముందు వేసుకుని తర్వాత విత్తుకుంటే మంచి పోషకాలు అంది, ముక్క బలంగా ఉంటుంది.
0: పోషకాలు ఆర్గానిక్ అన్ని అన్ని సమతుల్యతను అట్లా బాగుంటది. ఇది కూడా చిన్న ఫుడ్ కూడా మనకు ఎఫెక్ట్ కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు సార్, సాయిల్ కూడా బాగుంటుంది, భూసారం పెరుగుతుంది.
1: ఏం కూరగాయలు పండిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీరు?
0: ప్రస్తుతం ఇప్పుడు టమాటాగా ఉన్న సోర దొండ.
1: సోరకాయ ఎప్పుడు వేసారు మీరు?
0: దొండ సోరకాయ 2 మంత్స్ అవుతుంది సార్.
1: 2 మంత్స్ అవుతుంది.
0: 2 మంత్స్
1: ఎకరానికి ఎంత విత్తనం పడుతుంది సోరకాయ?
0: ఎకరానికి 15 ప్యాకెట్లు పడుతుంది సార్.
1: 15 ప్యాకెట్
0: 50 గ్రాముల ప్యాకెట్లు 15 పడతాయి.
1: ఈ సోర అంటే ఇప్పుడు పెట్టుకున్నాక మరి అన్ని మొలకలు వస్తాయి మీకు, గింజలు గింజలు పోతా ఉంటాయి.
0: అంటే ఈ ఆర్గానిక్ వల్ల మొలక శాతం ఎక్కువ వస్తుంది సార్.
1: ఎక్కువ వస్తుంది.
0: కెమికల్ ఫర్టిలైజర్ వాడిన దాంట్లో రాదు, ఎక్కువ రాదు కరెక్ట్. ఇలా భూమి లూజ్ ఉండడం వల్ల మొలక శాతం తొందరగా వస్తుంది, మామూలు తేనె ఉన్నా కూడా బయటపడుతుంది అది. అయితే భూమి బండ ఉండడం వల్ల ఏంటంటే ఎంత తేమ ఉన్నా కూడా కొన్ని ఆగిపోతాయి, ఆర్గానిక్ వల్ల తొందరగా వస్తాయి జర్మేషన్ కూడా. నీటి కుంటే మొక్క ఆరోగ్యం పెరుగుతుంది, దిగుబడి కూడా బాగుంది.
1: చిన్న దశలో కీటకాలు తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి,
0: వీటికి రావుతా ఇవి కెమికల్ ఫర్టిలైజర్ వాడిన వాళ్ళకు మీరు అనగా భూమిలో అసలు విత్తనంక నుంచి స్టార్ట్ అవుతుంది కెమికల్ ఫర్టిలైజర్ వాడిన వాళ్ళకి, దానికి తెగుళ్ళు అని పూలు కానీ వీటికి రావు, కాపాడుతాయి మొక్కలు.
1: మీరు అంటే ఇప్పుడు సేంద్రియ పద్ధతి ఎంతకాలం చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయం?
0: నేను 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాకా అవుతాను సార్.
1: 10 సంవత్సరాలు చేస్తాను. బాగుంది అంటారు?
0: బాగుంది సార్. మీరు వైర్లో చూడండి సార్, వైర్లో వాడితే అసలు తాళ గింజలు కావు, పట్టిస్తే నూకలు కూడా రావు సార్. ఎప్పుడు వరిచిన పచ్చగా ఉంటాయి. స్ప్రేలు నో స్ప్రే నో పట్టలేరు.
1: ఈ అడుగు మందులు సేంద్రియ పద్ధతి
0: అవసరం లేదు సార్.
1: ఈ సేంద్రియ పద్ధతిలో
0: మొక్కను కాపాడుతుంది సార్, పురుగు నుంచి దోమ నుంచి ఒక 90% కాపాడుతుంది.
1: కాబట్టి ఖర్చు కూడా తక్కువ
0: వాతావరణ ఉడుకులు
1: బాగుంటది.
0: ఇటువంటి ఇప్పుడు వర్షాల్లో బెట్ట వాతావరణం అది, ఈ వాతావరణం కూడా తట్టుకుంటది అట్లా. అదే కెమికల్ పట్టిన వల్ల తట్టుకోలేదు మొక్క, టెంపరేచర్ తట్టుకోలేదు, హెచ్చు తగ్గుదల చీడపిడలు కూడా తట్టుకోలేదు. ఇది అన్నిటి
1: కాపాడుతుంది. అన్ని పంటలకి బాగుంటుంది,
0: అన్ని పనులు ఎక్సలెంట్ సార్. ఇది ఇప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరం రైతులలో మార్పు చాలా వచ్చింది. కాంప్లెక్స్ రేట్లు డబుల్ అయినాయి, సబ్సిడీ తగ్గించిల్లు, మళ్ళీ 50 పెట్టిల్లు మనిషికి ఒక బ్యాగ్ అని ఆన్లైన్ లో మన గ్యాస్ కదా బుక్ చేసుకున్నట్టు ఆ టైప్ వచ్చేసింది కదా సార్. ఇప్పుడు ప్రతిదీ బుక్ చేసుకుని కొనాలి, కాంప్లెక్స్ కానీ యూరియా కానీ. మళ్ళీ ఓన్లీ ఒక్కడే సీజన్ కి ఒక్క వస్తే చూపాలి, తప్పనిసరి చూపాలి. ఇప్పుడు యాప్ లో బుక్ చేసుకొని తెచ్చుకుంటారు కదా సార్, మళ్ళీ పోతే నీకు ఇయ్యడు అట్లా, నాకు ఇంకో బ్యాగ్ కావాలంటే ఇయ్యడు అట్లా. ఇచ్చినాక మళ్ళీ ఇయ్యరు, మళ్ళీ 20 డేస్ ఆగాలి యూరియా అట్లా. 2 బ్యాగ్స్ ఎకరానికి, ఇది వానకాలం 2 బ్యాగులు, యాసింగ్ 2 బ్యాగులు, మొత్తం 2-4 బ్యాగ్స్ అంత ఎకరానికి 2 సీజన్లు కలుపుకొని మళ్ళీ పోతే ఇయ్యడు.
1: కాబట్టి ఈ సేంద్రియ పద్ధతి భూసారం పెరిగి ముందు తరాలకు భూమి బలంగా ఉంటుంది.
0: అవును సార్.
1: ఇప్పుడు ఈ సొరకాయ, సొరకాయలో మీరు కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు?
0: కలుపు నివారణ సార్, ఇప్పుడు ఇవి ఇవి కాలి దుక్కిలో సార్ ఆర్గానిక్ ఎరువులు, వేప పిండి, ఆమ్ల పిండి, కానుక పిండి, ఈ బ్యాక్టీరియల బ్యాగ్, కాలి బీల్లో చల్లుకొని మనం ఫల్టర్ కొట్టుకుంటే అది ఏం చేస్తుంది అంటే చెత్త చెదరాన్ని గడ్డిని మురగగొట్టి ఎరువు తయారు చేస్తుంది. కాబట్టి గడ్డి కూడా ఎక్కువ పడదు ఇల్లు. ఇవి వాడిన వల్ల దాంట్లో పోతండి గడ్డి మొలవది, దాన్ని చంపేస్తుంది అన్నట్టు కాలి బీల్లో మనం అట్లా పుల్లింప చేసి ఎరువు తయారు చేస్తారు సార్. చెత్త చెదరాన్ని కూడా
1: నెల ముందు దుక్కి దున్ని తడి పెట్టి,
0: వర్షం పడుతుంది కదా సార్ ఏదైనా ఒకటి, మామూలుగా 1 మంత్ ముందు పంట వేయక ముందు మనం దుక్కిపోతాం చేసుకుంటే అప్పుడు వేప పిండి, ఆమ్ల పిండి, కానుక పిండి, ఈ బ్యాక్టీరియాలు ఉంటాయి సార్, ఆ బ్యాక్టీరియాలు ఒక 8 రకాల బ్యాగ్ కలిపి ఉంటాయి అన్ని కలిపి. ఎకరానికి 2 బ్యాగులు వేసుకోవాలి సార్. ఒక 40 కిలోల బ్యాగ్ 1500 సార్, 1500 2 తీసుకోవాలి, 3000 అవుతాయి సార్. కంప్లీట్ నీకు గడ్డి చెత్త చెదారం అన్నిటినీ ఎరువు తయారు చేస్తుంది అది. భూమిలో ఉన్న గడ్డి ఉంటుంది సార్, గడ్డి మన చెత్త చెదారని మన ఇప్పుడు మొక్క ఉన్నది వరి కొయ్యాలి కాల పెడతారు కదా సార్, కాల పెట్టదు ఇది చల్లుకొని పల్ల కొడుతుంది, దాన్ని కూడా ఇది ఎరువు తయారు చేస్తుంది. భూమి బలం ఇస్తుంది అట్లా. దాని వల్ల ఏమైతే గడ్డి కూడా మొలవది 80%
1: కాపాడుతుంది
0: సార్, బలాన్ని ఇస్తుంది కలుపుకూలు. ఎందుకంటే దాన్ని మురుగ కొడుతుంది కదా సార్, మురుగు వచ్చిన దాన్ని సంతానం డెవలప్ చేసుకోదు గడ్డి అట్లా.
1: కాబట్టి ఈ విధంగా వాడుకోవాలంటారు.
0: అవును సార్.
1: అంటే ఒక 3000 ఖర్చు పెడితే భూసారం పెరుగుతుంది,
0: భూసారం పెరుగుతుంది, గడ్డి కూడా రాదు, గడ్డిని కూడా అది మురుగ కొట్టి ఎరువు తయారు చేస్తుంది లోపల చెత్తనంత.
1: అంటే మీరు ఈ పద్ధతిలో చేసుకుంటున్నారు?
0: చేసుకున్నాం.
1: మరి సొరకాయ దిగుబడి బాగా ఉంటుంది?
0: దిగుబడి బాగా సార్, కాయ షైనింగ్ ఉంటది, పొడుగు ఉంటది. మార్కెట్ పోతే ఫస్ట్ వీటినే గుర్తుపడతారు, వీటినే కొంటారు. రేటు తక్కువ రేటు ఉన్నప్పుడు కూడా వీటికి ఎక్కువ రేటు, డబుల్ రేట్ పెడతారు.

0: మామూలుగా 10 రూపాయలకు ఒక సొరకాయ పోయింది అనుకో, రేట్ లేదు వాస్తవంగా ఇప్పుడు కూరగాయ, 10 రూపాయలకు ఒక సొరకాయ పోయింది అనుకో, దీన్ని 20 రూపాయలు పెడతారు, షైనింగ్ ఉంటది, మంచి వెయిట్ ఉంటది, పొడుగు ఉంటది అన్నట్టు, నీట్ గా చూడడానికి నీట్ గా అనిపిస్తుంది సార్,
1: నీట్ గా ఉంటది, నీట్ గా అనిపిస్తుంది, ఆరోగ్యం
0: ఆరోగ్యం ఉంటది, మనిషికి ఆరోగ్యం కూడా, తింటే కూడా బాగుంటది.
1: అంటే ఎన్ని రోజులకు వస్తుంది సొరకాయ పంట?
0: 2 నెలలు పడుతుంది సార్.
1: 2 నెలలకు వస్తుంది?
0: 6 నెలలకు వస్తుంది. 6 నెలలకు వస్తే మళ్ళీ 2 నెలలకు వస్తుంది. అయితే ఈ ఆర్గానిక్ పంటలో ప్లస్ పైన ఏంటి సార్, లూటు పైన చేయని కూడా మళ్ళీ ఆపేయచ్చు, అట్లా తీసుకురావచ్చు,
1: ఖర్చు తక్కువ తీసుకురావచ్చు.
0: ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్ వాడిన సొరకాయ 1 మంత్ జస్ట్ 1 మంత్ కాస్తుంది, కానీ ఇది 2 మంత్స్ కాస్తుంది, కంటిన్యూ చేయొచ్చు, అట్లా ఎక్కువ రోజులు కాస్తుంది అన్నట్టు.
1: ఎక్కువ రోజులు కాస్తాయి, కవర్ అవుతుంది,
0: ఎందుకంటే దానికి పోషకాలు అన్ని దొరుకుతాయి కదా, ఆర్గానిక్ కాపాడుతాయి అన్నట్టు.
1: అంటే ఇప్పుడు సరిగ్గా ఎన్ని రోజులకు ఒకసారి కోసుకుంటా ఉంటారు మీరు?
0: వారానికి 2 రోజులకు వస్తా సార్, వారం 3 రోజులకు వస్తాను, 3 రోజులకు సార్. ఇది కటింగ్ లో ఎక్కువ వచ్చాయి సార్, ఆర్గానిక్ అనేది కటింగ్ దగ్గర దగ్గర వస్తుంది, పూత బాగా వస్తుంది, ఎక్కువ వస్తాయి అన్నట్టు, దిగుబడి ఎక్కువ వస్తుంది, అట్లా ఆ కెమికల్ వాడిన దానికంటే వీటికి ఎక్కువ వస్తాయి, ఈల్డింగ్ ఎక్కువ వస్తాయి.
1: ఒక సొరకాయ చేసుకోండి, ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది మీకు?
0: మీద వాటి కంటే ఖర్చులు తక్కువ సార్, ఎందుకంటే దీనికి దోమ పురుగు తెగుళ్ళు వైరస్లు ఏవి రావు సార్, ఒక మన దానికి ఒక అడుగున ఒక వేసుకుంటే సరిపోతుంది ఆర్గానిక్ అంతే, మిగతా పంటల కంటే పెట్టుబడి పెద్దగా ఉండదు సార్, దాని పురుగు ఆశించేది, దోమ ఆశించేది.
1: ఆదాయం ఎంత వస్తుంది దీని మీద?
0: ఆదాయం అంటే ప్రెసెంట్ రేట్ లేదు సార్, మామూలుగా ఏంటంటే ఒక బస్తా 50 రూపాయలు పోయింది, అంటే నీకు 5 రూపాయలకు ఒక కాయ కూడా పడతలేదు, రేట్ లేదు అక్కడ పోతాను.
1: అంటే రేటు మంచిగా
0: లాభం సార్, లాభం మిగతా పంటల కంటే లాభం, పెట్టుబడి ఉండే కదా సార్ దీనికి, జస్ట్ మొలిసిందంటే నీ ఒక వాటర్ సౌకర్యం ఉంటే ఆర్గానిక్ బస్తాలు అడుగునేస్తే చాలు, దాని పైన పెట్టుబడి లేదు కదా సార్, మనం పెట్టి లాస్ అయితే ఏం లేదు, వాటికి కాపులు వస్తాయి కాబట్టి అట్లా.
1: కాబట్టికే ఈ సొరకాయ ఇతర కూరగాయల కంటే కూడా చాలా రేటు మంచిగా, రేటు తక్కువ ఉంటే నష్టం జరుగుతుంది ఏమన్నా?
0: నష్టమే ఉండదు, ఆడికాడికైనా
1: పెట్టుబడి మీకు పెట్టుబడి లాస్ అనేది
0: ఉండదు కదా సార్,
1: పత్తి పంట ఈ పంట అయితే పెట్టుబడి పోతుంది,
0: పెట్టుబడి పెట్టాలి పోతుంది,
1: లేదు లేదు. కాబట్టికే ఇతర పంటల మీద సొరకాయ లాభదాయకం అంటారు. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చపూర్ గ్రామ రైతు శ్రీ పత్తిపాక రాజుగారితో పరిచయమిన్నారు పరిచయకర్త శ్రీ పులమటి పంకజ్ మోహన్. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 కోస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వికసిత్ భారత్. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు. 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన గురించి శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. వినండి వికసిత్ భారత్.
1: భారత ప్రభుత్వము ప్రస్తుతం మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలని విశేషమైనటువంటి కృషి చేస్తోంది. మరి ఈ వికసిత్ భారత లక్ష్య సాధనలో ఏమేమి అంశాలున్నాయి, ఎలాగా ముందుకు సాగుతున్నారు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా అమలవుతున్నాయి, ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి శ్రీ వేంపల్లి భాస్కర్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు అన్నమయ్య కడప జిల్లాల క్లస్టర్ ప్రోగ్రాం అధికారి. వీరితో మాట్లాడి ఏ అంశాల్లో ఈ చుట్టుపక్కల వికసిత్ భారత లక్ష్య సాధనలో ముందరికి సాగుతున్నామనేటటువంటి వివరాలని కనుక్కుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం
1: భాస్కర్ గారు, చెప్పండి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాస్త కొస్త ప్రగతి సాధనలో వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి వీటి మీద మరింత దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది కదా.
2: అవునండి.
1: జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ముడిపడిన వివిధ అంశాలు చెప్పండి.
2: యాక్చువల్లీ మన జిల్లా కూడా ఆస్పిరేషనల్ డిస్టిక్ కింద ఉంది. అంటే ఆస్పిరేషనల్ డిస్టిక్ట్ లో మనకు అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే కొన్ని పారామీటర్స్ హౌసింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆస్పిరేషన్ వెనుకబడిన జిల్లా.

0: కింద భారతదేశము గుర్తించింది. అందులో మన కడప కూడా ఉంటుంది. అందులో ఈ వికసిత భారత్ కింద టు డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీగా, అంటే దీన్ని కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థను ఎలా గ్రోత్ చేసుకోవాలి, అలాగే సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి, సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఎలా జరగాలి, అలాగే సస్టైనబిలిటీ జరుగుతుందా, జరుగుతుంది దాని క్రైటీరియా మనం ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని మీద ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో చాలా కీలక్షుణ్ణంగా దాన్ని ప్రతి పిన్ టు పిన్ భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు వీటిని ఒక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకోవడం జరిగింది. ఈ వికసిత భారత్ కింద కొన్ని లక్ష్య సాధనలు ఉన్నాయి సార్. ఫస్ట్, జీరో పావర్టీ. మన జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎలా వాళ్ళని జీరో పావర్టీ నుంచి మనం వాళ్ళని తీసుకురావచ్చు,
1: అంటే పేదరికం అనేటటువంటిది ఇంకా ఉండకూడదు,
0: నిర్మూలన చేయాలి, ప్రక్షాళన చేయాలనేది మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య అంశంగా పెట్టుకున్నారన్నమాట. ఇది చేయాలంటే మన గవర్నమెంట్ యొక్క అధికారులే కాదు, ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఉంది. 100% గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనేది భారతదేశం యొక్క, అంటే ఒకప్పటి మన జిల్లా ఇప్పుడు జిల్లా టెక్నాలజికల్గా అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయింది. అంటే ఈ డెవలప్మెంట్ సరిపోదు, ఇంకా మనం డెవలప్ చేయాలి. బై 2047కి ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది టాపెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది మన దేశం. దాంతోపాటుగా 100% హై క్వాలిటీ అఫోర్డబుల్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్. మీ అందరికి తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలన్నా, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలన్నా హెల్త్ అవసరం. అలాగే వికసిత భారత్ గోల్స్లో కూడా హెల్త్కు హై ప్రయారిటీ ఇవ్వడం, ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది హెల్త్కే అనమాట. అలాగే మనకి ఎక్కువగా 100% స్కిల్డ్ లేబర్ని బాగా డెవలప్ చేయడం, అంటే ఈ రోజుల్లో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇండస్ట్రీస్లో స్కిల్డ్ పీపుల్ లేక స్టిల్ ఖాళీగా ఉన్నాయి. అందరూ ఇప్పుడు అవి టెక్నికాలజీగా బీటెక్ కోర్సులో చేస్తున్నారు, కానీ స్కిల్డ్ వేలో వెళ్ళట్లేదు. సో దాన్ని 100% డెవలప్ చేయాలనేది. ఇంకోటిలో చూసినట్టయితే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామికల్గా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే పారామీటర్స్ చూస్తున్నారు. అలాగే మనకు మెయిన్ అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో వారిని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా చెయ్యాలి, అంటే ధాన్యాగారాన్ని మన భారతదేశము అందరికీ ఇస్తుంది ఇప్పటి వరకు, ఇంకా కూడా ఇవ్వాలి. సో 2047 ఎందుకు తీసుకున్నామంటే, మనకు 100th century మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు యూత్ కానివ్వండి, పూర్ పీపుల్ కావండి, అంటే యువత మోటివేట్ చేయడము, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ చేయడం, మహిళా సాధికారత, ముఖ్యంగా అన్నదాత ఫార్మర్స్కి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు మెయిన్గా రెండు అంశాలు మనము చేసుకోవచ్చు. ఒకటి జీరో పావర్టీ మరియు హెల్త్, ఫస్ట్ టూ పారామీటర్స్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన, మీరు జీరో పావర్టీ అన్నారు, చాలా చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఒకళ్ళు పేదరికం స్థాయిని దాటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితికి వెళ్లేసరికి మళ్ళీ వేరే ఒక కొంతమంది మళ్ళీ దిగిపోవచ్చు. ఇలా కాకుండా ఈ పేదరిక స్థాయిని దాటి వెళ్ళి అందరూ కూడా వాళ్ళ డబ్బు సంపాదన వాళ్ళు సంపాదించుకుని హాయిగా బ్రతకగలిగేటటువంటి స్థాయికి తీసుకురావడం అంటే ఇన్ని కోట్ల మందిని, అందులో మన ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ ఫోకస్ చేయడానికి ఏమేమి చెయ్యవచ్చు, ఏమి టార్గెట్స్ పెట్టుకున్నారు?
0: యాక్చువల్గా అయితే మనకి వికసిత భారత్ కింద చాలా సదుపాయాలు ఉన్నాయి, కానీ ప్రజలకు అవి అవగాహన లేకపోవడం వలన వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. వాటిని కానీ వినియోగించుకోగలిగితే ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో, అంటే మనకు రిప్రజెంట్ వివిధ రకాలైనటువంటి సదుపాయాలను వినియోగించుకొని, సో వికసిత భారత్ కింద మనకు స్టూడెంట్స్ అయితేనేమి, ఉమెన్ అయితేనేమి, యూత్ కానివ్వండి, ఫార్మర్స్ అంటే మన అగ్రికల్చర్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, సో అన్నదాతలు అంటాం కదా వాళ్ళకి కానీ సపరేట్గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అందులో మెయిన్గా మనకు 80 crores ఇండియన్స్ ఎక్కువగా వ్యవసాయదారం మీద ఆధారపడున్నారని అంచనా ఉంది. దానికే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అలాగే భారత ప్రభుత్వం ద్వారా జన్ ధన యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ పథకం అనమాట. అంటే ఇది పథకము బ్యాంక్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్కరికి, వ్యవసాయదారునికి అయితేనేమి, అలాగే జనధన యోజన కింద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ

0: అయినటువంటి బ్యాంకుల వద్ద కానీ లేదా మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ వారు సంప్రదించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తుంది. అలాగే మనకు ఇందులో స్పెషల్గా మనము కొంతమందిని వీకర్ సెక్షన్ ఉంటాం కదా, మనకు
1: వెనుకబడిన
0: వర్గాల వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో పాటుగా. ముఖ్యంగా ఇది మనకు వికసిత భారత్లో చాలా ముఖ్యంగా దాంట్లో దివ్యాంగులకు కూడా దీంట్లో అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉందంటే ప్రతి వరకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ అనేది మనకు వికసిత భారత్లో ఉంది.
1: అంటే కావాల్సిందే అది, మనం పేదరికాన్ని అధిగమించాలంటే కావాల్సిందే ఆర్థిక శక్తి, ఆర్థిక పురోగతి, అలాగే ఆర్థిక స్వావలంబన. దానికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి

0: దీంట్లో అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉందంటే ప్రతి వరకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ అనేది మనకు వికసిత భారత్ లో ఉంది.
1: అంటే కావాల్సిందే అది, మనం పేదరికాన్ని అధిగమించాలంటే కావాల్సిందే ఆర్థిక శక్తి, ఆర్థిక పురోగతి, అలాగే ఆర్థిక స్వావలంబన. దానికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి

0: రాజమారుడు అవుతూ ఉంటాడని బుధజనులు చెబుతూ ఉంటారు. చంద్రుని యొక్క రాకతో కలువలు వికసిస్తాయి. చంద్రుని చల్లటి కిరణాలు తాపాన్ని తొలగించి ఆనందామృతాన్ని కురిపిస్తాయి. అలాంటి వెన్నెలరేడు చంద్రప్రభా వాహనంపై ఉన్న స్వామి దర్శనం మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది, భక్తుల హృదయ కమలాలను వికసింపజేస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై స్వామిని దర్శించిన వారికి కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి తాపత్రయాలు తొలగి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతారు అనడంలో సంశయం లేదు. నవగ్రహాలలో ఒకరైన చంద్ర భగవాను తన చల్లని కిరణములతో స్వామికి శైత్యోపచారములు సమర్పిస్తున్నట్లుగా, తాను వాహనంగా మారి స్వామిని సేవిస్తున్నటువంటి వాహనంగా ఈ చంద్రప్రభ వాహనం మనకు కనబడుతోంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తేర్ నిర్విషయం స్మృతం అని, బంధానికైనా మోక్షానికైనా సరే మనస్సే ప్రధానమైనటువంటి కారణం. ఐహిక బంధములకైనా ఐహికాతీత మోక్షములకైనా మనస్సే కారణం. మనస్సు విషయాసక్తి కలిగి ఉంటే బంధనములు దానితో పాటు పెరుగుతూ ఉంటాయి, నిర్విషయాసక్తమైతే ముక్తిని పొందుతుంది. అలాంటి మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని అధిరోహించి అనన్యాశ్చింతయంతో మాం అని వేరొక ధ్యాస లేక తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు తానే వహిస్తానని తెలుపుతూ స్వామి దర్శన భాగ్యాన్ని భక్త బృందాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చంద్రుని కిరణాల వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి తనను శరణాగతి చేసిన వారికి చంద్రుని కిరణాల వంటి ఆహ్లాదాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తానని మనకు ఈ వాహన సేవలో తన తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు. విరాట్ పురుషుని రూపాన్ని కీర్తిస్తూ శశి సూర్యనేత్రం అని సూర్యచంద్రులను నేత్రములుగా కలిగిన వాడిని చెప్పి స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. అందుచేతనే కాబోలు ఉదయం సూర్యప్రభా వాహనంపై దర్శనాన్ని అనుగ్రహించిన పరమాత్మ ఇప్పుడు చల్లని దశమి నాటి అంటే చక్కనైనటువంటి వెన్నెలలో చంద్ర ప్రభావాహనంపై ఆహ్లాదకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క తాపాలన్నిటినీ కూడా హరింపజేస్తూ ఉన్నారు. అందుకే దయామృత తరంగిణ్యా తరంగేరి వశీతలై అపాంగై సించితే విశ్వం వెంకటేశాయ మంగళం అని చెప్పి భక్తులందరూ కూడా ఆయనకి మంగళాశాసనాలు పలుకుతూ ఉన్నారు. అలా నిరంతరము స్వామి సేవలో తరించేటువంటి భాగ్యం కలిగినందుకు మురిసిపోతూ ఉన్నారు. మరి ఆ చంద్రప్రభా వాహన యొక్క వైశిష్ట్యాన్ని, అందులో శ్రీకృష్ణ స్వరూపంగా వేణుగానప్రియుడైనటువంటి ఆయన దివ్య తత్వాన్ని శ్రీమాన్ కెవిఎస్విజీ శేషాచార్యులు గారు మనకు అందిస్తారు. వారి మాటల్లో స్వామి వైభవాన్ని, వాహన వైశిష్ట్యాన్ని, తిరుమల వైభవాన్ని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈనాడు ఈ తిరుమల క్షేత్రం ఎలా ఉన్నది అంటే వైకుంఠమైపోయింది. ఎక్కడ చూచినా కూడా గోవిందనామాలతో మారుమ్రూగుతోంది ఈ తిరుమల మాడవీధుల యొక్క ప్రదేశమంతా కూడా. బంగారుమయంతో ప్రకాశించేటువంటి ఆ చంద్రుని యొక్క ప్రభ వాహనంగా ఆ స్వామివారి తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ భక్తులందరికీ శ్రీకృష్ణస్వామిగా కమనీయమైనటువంటి దర్శనాన్ని అందించారు. చంద్రుని యొక్క ఔన్నత్యం ఏమిటంటే ఆ చంద్రుని వల్లనే సమస్తమైనటువంటి ఔషధులు కూడా ఫలిస్తాయి. అగ్నిలో హోమం చేసినటువంటి ద్రవ్యము హవిర్భాగాల రూపంలో దేవతలకి చేరి ఆ దేవతలు ఆ హవిర్భాగాలను స్వీకరించిన తరువాత అనుగ్రహంతో వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం కురిసినందువల్ల ధాన్యాలన్నీ కూడా చక్కగా పండుతాయి. వాటిల్లో ఒక చక్కని విలువను శక్తిని కలిగించేటువంటి శక్తి చంద్రుని వల్లనే కలుగుతుంది. అటువంటి శక్తిని చంద్రునికి ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడే. అంతేకాదు చంద్రునిలో మనం గొప్ప తత్వాన్ని దర్శించాలి. ఈ కాలం అనేది భగవంతుని యొక్క స్వరూపం. ఆయన కాలస్వరూపుడై సృష్టి స్థితి లయములను నడిపిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుల యొక్క గమనమే కాలానికి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నిదర్శనం. వారిద్దరూ ప్రతిరోజు ఉదయం వేళ సూర్యుడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు, వీరిద్దరి యొక్క భ్రమణంతోనే మానవుల యొక్క ఆయుర్దాయం, జీవరాశుల యొక్క ఆయుర్దాయం అనేటువంటిది గడిచిపోతూ ఉంటుంది.

0: కాబట్టి ఇటువంటి చంద్రప్రభ వాహనాన్ని మనం దర్శించినప్పుడు మనస్సులో కలగవలసినటువంటి భావన ఏమిటి, ఆ చంద్రప్రభ వాహనాన్ని గురించి విన్నప్పుడు మనకు కలగవలసినటువంటి భావన ఏమిటి అంటే, కాలస్వరూపుడైనటువంటి చంద్రుడు భవిష్యత్తులో భగవంతుని పట్ల మనం శ్రద్ధను పెంచుకోవాలన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. సూర్యచంద్రుడము మే విరువురము కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందండి ఓ జనులారా. మీరంతా మానవ రూపాన్ని పొందారు, నరజన్మ దుర్లభం అన్నారు కదా, అలాంటి నరజన్మ లభించినందుకు ఈ కాలం గడిచిపోతోంది. గడిచిపోయే కాలాన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు భగవంతుని పట్ల మనస్సు ఉంచండి అని ఆ చంద్రప్రభ వాహనం చూసినప్పుడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్మని యొక్క తత్వం అనేది మన మనస్సుకి అర్థమవుతుంది. మరి భగవంతుణ్ణి మనం చేరుకోవాలనే ధ్యాస మనకు కలగాలంటే ఏం చెయ్యాలి అంటే, శత్రువు మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్విన్నపి పశ్యత్ ఆత్మానం సర్వత్ర ఉత్సృద్య భేదాజ్ఞానం. అన్ని చోట్ల భేదభావాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టి శత్రువు ఎందు మిత్రుని ఎందు బంధువు ఎందు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములను విడనాడి అంతటా పరమాత్ముడే నిండి ఉన్నాడనేటువంటి ఒక చక్కని నిజమైన జ్ఞానాన్ని తత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని అనుగ్రహానికి పాత్రులవుతారు. కాలానికి లోబడి మాయకి లోబడి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ పరమాత్ముణ్ణి చేరుకోవటానికి తగినటువంటి అర్హతని సముపార్జించుకుంటారు. కాబట్టే కులశేఖరాళ్ళ వారు అన్నారు, హేమర్త్యా పరమంహితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవామాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యము మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయ ధ్వమ్ముహు. ఓ మానవులారా, నేను చెప్పేటువంటి ఒక పవిత్రమైన హితాన్ని వినండి. సంక్షేపమైనటువంటి విషయము, తేలికగా ముక్తిని పొందేటువంటి విషయము, మీరందరూ కూడా సంసారం అనేటువంటి సముద్రంలో మునిగి బాగా ప్రవేశించి ఉన్నారు. నిజమైనటువంటి జ్ఞానాన్ని, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని మర్చిపోయారు. అందువల్ల మీ మనస్సుని కుదుటపరుచుకుని ఓం నమో నారాయణాయ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆ గోవింద నామస్మరణ, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణను, స్వామి మంత్రాన్ని చక్కగా గానం చెయ్యండి. ఆ స్వామిని దర్శించండి, ఆ స్వామి గుణవైభవాన్ని గురించి వినండి. ముమ్మారులు మాటి మాటికి ఆ స్వామికి నమస్కారం చెయ్యండి. అలా చేసినట్లయితే మీరు పొందినటువంటి ఈ మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని సాక్షాత్తు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ వాహన సేవలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం ఏమిటంటే, విషయాల పట్ల ఇంద్రియములన్నీ కూడా ఆకర్షితములై పరిగెడుతూ ఉంటాయి. వాటి వాటికి సంబంధించినటువంటి విషయముల నుంచి ఇంద్రియములను నియంత్రించి మనస్సుని ఏకాగ్రతతో స్వామి యందు నిలపటానికి మనందరికీ ఆ స్వామి ఒక చక్కని అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తూ, ఎటు చూచినా కూడా తానే అయి నిలుస్తూ, వాహన సేవలలో తాను తిరుమాడ వీధులలో సంచరిస్తూ, భక్తులందరికీ కూడా నిజమైనటువంటి తన దర్శనాన్ని అందిస్తూ మోక్ష మార్గం వైపు మనందరినీ కూడా నడిపిస్తున్నాడు అనడంలో ఏ విధమైనటువంటి సందేహమూ లేదు. అందువల్ల ఇటువంటి వాహన సేవలో చక్కగా పరమాత్మను గురించి శ్రవణం చేసి మనందరం కూడా తరిద్దాం ఓం నమో వెంకటేశాయ. అయ్యా శ్రీ మారుతి గారు దయచేసి తమరు స్వామివారి గుణవైభవాన్ని వర్ణించమని ప్రార్థిస్తున్నాను.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. నమామ్యహం వెంకటనాథ విష్ణు నారాయణ శేష జగన్నివాస భక్తార్థి

బ్రహ్మరుద్రాది దేవతలే కాదు, సమస్త దేవతాగణము, చరాచర జీవకోటి కూడా కలియుగంలో వేయించేసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరంధాముడు, పరతత్వాన్ని స్వయంగా మనకి తెలియజెప్పేటువంటి వాడు. నామస్మరణ చేయడం చేతనే మనకు సమస్తమైనటువంటి పుణ్య రాశులను, చివరకు తురియమైనటువంటి మోక్షాన్ని కూడా కరతలామలకం చేసేటువంటి వాడు. అందుకే అంటారు, నామస్మరణాదన్యోపాయం మహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే.

యమాం అని కర్షదీతి కృష్ణ సమస్తు జనులను ఆకర్షించేటువంటి వాడు, మాయావి అయినటువంటి వాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేషధారణలో పిల్లనగోవి చేతవుని తన యొక్క అద్భుతమైనటువంటి ఎడమకాలుని మడచి కుడికాలు మీద ఉంచుకుని చక్కని రూపంతో స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ రూపం చూస్తేనే చాలు, ఉన్నటువంటి వారందరూ కూడా తమలో గోపికత్వాన్ని ఆవహింపజేసుకుని ఎంత వర్షం పడుతున్నా ఎంత శ్రమ అయినా దానంతటినీ మరిచిపోతూ ఉన్నారు. ఆనందోత్సాహంతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా ఎంతమంది, ఎన్ని ప్రదేశముల నుంచి స్వామివారి సేవకై తరలివచ్చారు. దేశంలో ఉండేటువంటి సమస్త రాష్ట్రముల యొక్క భక్త బృందాలన్నీ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగగ్రహణం చేయాలని, స్వామి యొక్క వాహన సేవ ముందు తమ యొక్క కళా ప్రదర్శన ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆర్తితో విచ్చేశారు. వారందరూ కూడా ఆ దేవతాస్వరూపాలకే, దేవతాం అంశలే వారెందు ప్రవేశించాయా అన్నట్లుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈరోజు దీపపు కాంతులు కూడా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆకాశంలో చూస్తే ఎక్కడా నక్షత్రములు కానరావట్లేదు. బహుశా చంద్రప్రభా వాహనం ఇక్కడ ఉందని, పరమాత్మ ఇక్కడ ఉన్నాడని, ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ విద్యుత్ కాంతులలోకి దూరి ఇంత చక్కగా ప్రకాశిస్తున్నాయేమో అన్న భావన కూడా అందరికీ కలుగుతోంది. చంద్రుడు ఉదయించి తన చల్లని కిరణముల చేత సూర్య తాపాన్ని ఏ విధంగా హరిస్తాడో అదేవిధంగా తన భక్తుల తాపత్రయాలను తన దృక్కుల చేత తొలగింపచేయగలని తెలుపుతూ స్వామి చక్కగా మెల్లగా చల్లగా చంద్రప్రభా వాహనంపై ముందుకు కదులుతూ ఉన్నాడు. నిరంతర గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటే స్వామి మునుముందుకు వాహనంలో విహరిస్తూ ఉన్నాడు. గోవిందనామస్మరణయే అమృతతుల్యము, నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహరము, నీ నామము అమృతపూర్ణము, నీ నామము నే తలందు నిత్యము స్వామి అని ప్రతి భక్తుడు కూడా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. స్వామి నీ నామస్మరణే సమస్త భాగ్యములను అనుగ్రహిస్తుంది. కలియుగంలో భగవన్ నామస్మరణయే అత్యంత పుణ్యప్రదమైనటువంటి భక్తి మార్గము అంటూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని అచ్యుత అనంత గోవింద అన్న నామోచ్చారణ రూపమైనటువంటి ఔషధం ఏదైతే ఉందో అది సమస్త రోగములను నివారిస్తుంది. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకు శశబిందు అని కూడా పేరు. శశయవ విందుర్లక్ష్య యస్య చంద్రస్య విద్యతే తద్యత్ ప్రజాస్ పుష్ణాది శశబిందుస్తతో హరిహి అని. శశము అనగా కుందేలు. కుందేలు వలె బిందు ఎవనికి కలదో అట్టి చంద్రుడు శశబిందువు అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అట్టి శశబిందుని లేదా చంద్రుడు వలె ప్రాణులను పోషించేవాడు కనుక ఆ సాదృశ్యము చేత శ్రీహరిని కూడా శశబిందుహు అని స్తుతిస్తూ ఉంటారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇదే తత్వాన్ని ప్రబోధిస్తూ పరమాత్మ దామావిశ్యజ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి ఔషధీ సర్వ సోమో భూత్వా రసాత్మక అని, నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరిస్తూ ఉన్నానయ్యా, రసస్వరూపుడిగా చంద్రుని సస్యములన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు. పరమాత్మ విరాట్ స్వరూపాన్ని ప్రకటింపజేస్తూ నక్షత్రాణామహం శశి అని తన యొక్క దివ్య విభూతిని మనందరికీ తెలియజేశాడు. అసలు చంద్రుడు నక్షత్రమే కాదు కదా అని సందేహం కలగవచ్చు. ఆకాశంలోకి చూసినప్పుడు ప్రకాశవంతంగా కనిపించేది

0: చంద్రుడే, మిణుకుమిణుకుమనే నక్షత్రాల్లో కూడా ఉండేది బ్రహ్మమే అయినా కంటికి బాగా ప్రకాశవంతంగా కనిపించేది, ధ్యానానికి పనికి వచ్చేది, ఊహించుకోగలిగేది చంద్రుడు గనక నక్షత్రాణాం అహంశి అని భగవద్ విభూతిని మనకి ప్రకటించాడు. ఏకశ్చంద్ర తమోహంతి నచ తారాగణైరపి అని అనేక వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చీకట్లను తొలగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడొక్కడే. అలాగే రాత్రిపూట ఆకాశంలో మనకు ఆ నక్షత్రాల కన్నా కూడా ఎవరిని చూస్తే మనసు ఆహ్లాదపడుతుంది అంటే ఆ చంద్రభగవానునే. అలాగే శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి స ఏకహ, ఆయన ఒక్కడే. సముద్ర తరంగ న్యాయం చేత భగవంతుడు కూడా ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. సముద్ర తరంగ న్యాయం అంటే లోకంలో సముద్రం నుండి నుడగా బుడగా తరంగములు మొదలగవన్నీ ఉత్పన్నములవుతాయి. సరిగ్గా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా సముద్రము నుండి ఉత్పన్నమైనవే. సముద్ర స్వరూపం కంటే భిన్నంగా ఉన్నవి కాదు, సముద్రాత్మకులే, సముద్ర స్వభావాన్ని కలిగినవే. అలాగే పరమాత్మ కూడా అన్నిటా తానుంటూ అందరినీ అనుగ్రహించే విధంగా ఇక్కడ స్వామి అనేక రూపాలతో అనేక వాహనాలలో విహరిస్తూ ఉన్నా, భిన్న వాహనాలు కనిపించినా అందులో ఎప్పుడూ విహరించేది ఆ స్వామి పరంధాముడు పరమాత్మే. సకల చరాచర జగత్తులో వ్యాపించి సర్వసాక్షిగా ఉన్నది సర్వేశ్వరుడే, సర్వవ్యాపి అయి ఉన్నటువంటి వాడు, విష్ణు శబ్దానికి సార్థకతని చేకూర్చినటువంటి పరమాత్మ పరంధాముడు చల్లనైనటువంటి కిరణములతో ప్రకాశిస్తూ భక్త బృందాలను నిరంతరాయంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ స్వామి. చంద్రుల్లో ఒక చిన్న మచ్చ ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆయనకి అలంకారమే అయింది. అలాగే మానవులలో మనకి తెలుసో తెలియకో ఏదో చిన్న దోషం చేసినప్పటికీ కూడా స్వామి ఏదైనా నీ యొక్క నీ భావనతో నీపై అన్ని మనస్సు నిలిపి చేస్తున్నామని కనుక మనం చేసినట్లయితే మనలో ఉండేటువంటి దోషాలను కూడా ఆయన తొలగించి మనం జన్మ సార్థకత చేకూర్చుకునే విధంగా, అసలు జన్మే రాని విధంగా, జన్మ రాహిత్యమయ్యే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు అని మనకి పురాణ ఇతిహాసాది గాథల్లో చూస్తే అర్థమవుతుంది. ఇలా ప్రతి వాహన సేవలో కూడా భక్తులను అనుగ్రహించడానికి, దివ్యమైనటువంటి తాత్విక చింతనను అందించడానికి స్వామి తనంతట తానుగా మలయ కునియనింద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిగా ధ్రువమూర్తికి ఎంత శక్తివంతుడో ఈ మలయప్ప స్వామి కూడా ఈ కొండలలోనే లభించినవాడని మనకి ఐతిహ్యం తెలియజేస్తోంది. కాబట్టి అటువంటి మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా ఇక్కడ మనకు ఆ చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య వైభవ విశేష అంశాలను మనం ఆచార్యులు శేషాచార్యులు గారి యొక్క దివ్యమైనటువంటి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి సేవలు తరించే విధంగా ఒక్కసారి ఎలుగెత్తి గోవింద నామాన్ని వెలుగుదాం. ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా శేషాచార్యులు గారు అందుకో.
1: ఈనాడు స్వామివారి యొక్క అలంకరణ చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అందమైనటువంటి పుష్పములతో మాలలు కట్టి స్వామివారికి అలంకారం చేశారు. ఆనాడు యశోదాదేవి ఏ విధంగానైతే శ్రీకృష్ణ స్వామిని మనసారా అలంకరించుకుందో ఆ రకమైన అలంకారాలన్నీ స్వామివారి ఆ స్వరూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. గోకులంలో గోపాలకులందరినీ కూడా అలరించినటువంటి ఆ వేణునాదం, ఆ వేణువుని ఎంతో అలవోకగా అలా పెదవులపై నిలిపి గానం చేస్తూ ఆ స్వామివారు ఒక పక్క హృదయంగా మరొక పక్క వీరరసాన్ని ప్రకటిస్తూ స్నిగ్ధ గంభీర మనోహరమైనటువంటి దివ్య రూపంతో అలా అలా అర్చక స్వాముల చేత, పరిచారకుల చేత, సేవకుల చేత, భక్తజన బృందముల చేత చక్కగా సేవింపబడుతూ ప్రార్థింపబడుతూ ఈ తిరుమాడ వీధులలో మనందరికీ కమనీయంగా కనిపిస్తున్నారు. ఏమిటి ఈ రకంగా కనిపించటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, ఎవరికైనా ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినట్లయితే మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క వృత్తాంతము, ఆనాటి ధర్మములు ఇవన్నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా గోచరమవుతాయి. మనకున్నటువంటి ఈ శబ్ద ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు, భారతము, భాగవతము, ఇటువంటి శబ్ద ప్రమాణాలన్నీ కూడా మనకు నిజమైనటువంటి ధనములే అవుతాయి. అవన్నీ మనం తెలుసుకుని మన తరువాత తరాల వారికి చక్కగా అందించవలసి ఉన్నాయి. అలాగే ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ స్వామి యొక్క స్వరూపాన్ని, ఆ వాహనాన్ని మనం దర్శించినప్పుడు మన ప్రాచీనమైన ఇతిహాస పురాణములు వృత్త

0: దృష్టాంతములు, శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైన చరిత్రలు, ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించడం ద్వారా, వాటిని స్మరించుకోవటం ద్వారా ధర్మబద్ధమైనటువంటి ఒక చక్కని మార్గంలో నడవడిక కలిగి ఉండడం అనేటువంటిది మనకి అభ్యాసమవుతుంది. ఎన్ని తరాలు మారినా కలియుగంలో ధర్మం అనేది ఒక పాదంతో నడుస్తున్నప్పటికీ కూడా ఆ కలి ప్రభావం మన మీద పడకుండా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసారముల యొక్క ఆ చల్లదనం అనేటువంటిది నిరంతరము మనని కాపాడుతూ ఉంటుంది. అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతటి పరమాత్ముడు మన ఎదుటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవాలి? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ స్వామి, ఆనాడు ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ కృతయుగంలో కానీ నీవు ధరించినటువంటి విశేష అవతారములను గురించి పెద్దల ద్వారా వినడమే తప్ప ఏనాడూ మిమ్మల్ని కల్లారా దర్శించే భాగ్యం మాకు కలగలేదయ్యా. కానీ ఈ కలియుగంలో మా అదృష్టం ఏంటంటే ఈ మానవ జన్మ ధరించినందుకు ఆ శ్రీకృష్ణ స్వామిగా అనేక రకములైనటువంటి రూపములలో నిన్ను ఈనాడు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ చంద్రప్రభా వాహన సేవలో దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. గోపాలురు గోపికలు నీ సాంగత్యాన్ని అనుభవించి ఎంతో తన్మయులైపోయారు. ఆ తన్మయత్వాన్ని మేము తలుచుకుంటూ ఈనాడు మేము కూడా ఆ తన్మయ భావాన్ని పొందుతూ ఉన్నాము, నీలో లీనమైపోతూ ఉన్నాము అని రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఈ శరీరమంతా కూడా ఆ స్వామి యొక్క పారవస్యంతో రోమాంచితమై ఆ స్వామినామాన్ని మనం చక్కగా గానం చేస్తూ ఉంటే ఈ కంఠము గద్గదమై కంటి వెంట ఆనందాశ్రువులు జలజల జాలువారుతూ ఉంటే ఓ స్వామి, ఎల్లప్పుడూ నీ పాదారవిందములను ధ్యానించేటువంటి వాళ్ళు ఆ అమృత రసాన్ని చక్కగా ఆస్వాదించేటువంటి వాళ్లకు ఇంతకన్నా అదృష్టమైన అదృష్టం ఏమున్నది? మానవ జన్మ ధరించినందుకు ఇదే కదా నిజమైన అదృష్టము. ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు జన్మ జన్మలలో లభించేటట్టుగా అనుగ్రహించు స్వామి. ఏ జన్మ ధరించినా, ఏ రూపాన్ని ధరించినా, కీటకమైన మానవ రూపమైన జంతు రూపమైనా కూడా ఆయా జన్మలలో మాత్రం నీ పాదముల యందు మా మనస్సు అనేటువంటి రాజహంస విహరించాలి. మా మనస్సు అనే రాజహంస నీ పాదములనేటువంటి పంజరంలో బంధింపబడాలి అని ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటూ ఉంటామయ్యా. గోవింద, ఈ తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో నీ దర్శన భాగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడేటువంటి ఒక చక్కని అవకాశాన్ని అదృష్టాన్ని ఈ కలియుగంలో కలవు వెంకటనాయక అని బిరుదుని సార్థకం చేసుకుంటూ అందించావయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ డి సాయిరచరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజన్ శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి అభినందన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆచార్య యాత్రే గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రాజాన సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహస్విస్, రేవంత్ కుమార్, శ్రీనివాస్, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మ వీరందరి కోరికపై పాట.

ఇప్పుడు వినండి, ఆఖరి పోరాటం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్, లాస్య, దీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమరెడ్డి, వనజ, గీత, నీరజరెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి, వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి సిపాయి చిన్నయ్య ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆరుద్ర గీతం. సంగీతం MS విశ్వనాథన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరట్ల మండలం వెంకటాపూర్ నుండి హనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోరికపై పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఇప్పుడు వినండి నేటి సిద్ధార్థ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం సమకూర్చిన వారు లక్ష్మీకాంత్, ప్యారలాల్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నెక్కొండ హనుమాన్ బజార్ నుండి ముత్తోజు లింగమూర్తి, సరోజన శ్రీధర్, సౌమ్య దర్శిని, శారద, ప్రవీణ్, భరత్, రమాదేవి, ప్రకాష్, వీరి కోరికపై పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి సిరిసిరి మువ్వ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం నుండి పెరక కుమరయ్య, లక్ష్మి, రవి, స్రవంతి, అమ్ములు, బబ్బీ, సదానందం, జమున, రాధ, పెరక వికాష్, శైలయ్య, లక్ష్మీనారాయణ, భద్రయ్య, సదీ, రమ్మ, తులసి, శ్యామల, బౌదలింగయ్య, రవి, రాజదుర్గయ్య, గట్టన్న, సుధారి, కుమ్రయ్య. వీరందరి కోరికపై పాట.

శ్రోతలు ఇంతవరకు మనోరంజన కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు లీలీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: will probably get its approval. The New Zealand Parliament gave its approval last week, maybe by middle of next year. Now, if that happens, then it will be a big alternative market for India in Europe. And this will probably put a little bit more of pressure on the United States to finalize the India-US Free Trade Agreement. So there is a positive chain reaction that one Free Trade Agreement signature conclusion leads to many other countries also expediting the process of completing those negotiations. So hopefully, India-New Zealand Free Trade Agreement being operational from next month will give a push to India's similar initiatives with the EU, and already it has given some push to UK and maybe hopefully with the United States of America.
1: Thank you so very much, Mr. Bhattacharya, for having joined us and shared your views on this topic. Thank you so much.
0: Thank you very much.
2: You were listening to a discussion on India-New Zealand Free Trade Agreement, Expanding Trade and New Opportunities. The participants were A.K. Bhattacharya, Economic Analyst, and Nishit Kumar, Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
3: Spotlight.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ నిత్యశ్రీ గారి గాత్రక చేరి వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ప్రకటన.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో డైలీ హైలైట్స్ ఆఫ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 హెల్డ్ ఇన్ జపాన్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: దేవ ఏషియా క్రీడలపై రోజువారీ నివేదిక విన్నారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధురగీతాలు అలనాటి అనుమత్యా లాంటి సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి తెనాలి రామకృష్ణ ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన జయదేవుడి గీతం సంగీతం, విశ్వనాథన్ రామమూర్తి

స్వయంవరం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాలిన, డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం సత్యం.

ఇప్పుడు వినండి భక్త తుకారాం ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన కృష్ణ శాస్త్రగీతం. సంగీతం సమకూర్చిన వారు ఆదినారాయణరావు.

డ్రైవర్ రాముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం చక్రవర్తి.

మధుర గీతాల కార్యక్రమంలో చివరి పాట వినండి. పంతులమ్మ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం సమకూర్చిన వారు రాజా నాగేంద్ర.

శ్రోతలు ఇంతవరకు మధురగీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 11 గంటలు దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 FM 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.